ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వీన మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగా హెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, దేశభక్తి గీతం. ఎగరాలి ఎగరాలి ఇంటింట బృందగానం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీతం శ్రీ బిఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్.

0: ఇంతవరకు శివానందలహరి శ్లోకం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మంచి పుస్తకం గొప్ప స్నేహితులు సమానం. పుస్తక పఠనం అలవర్చుకోవాలి. జ్ఞాన సంపదకు పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్యాత డాక్టర్ పికే జయలక్ష్మి గారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు చింతన కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు చింతన కార్యక్రమంలో డాక్టర్ పికే జయలక్ష్మి గారి వ్యాఖ్యలు వింటారు.
2: మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎలా? మన జీవితంలో ఆనందం, శాంతి ఎక్కువగా ఉండాలంటే మంచి మానవ సంబంధాలు చాలా అవసరం. కుటుంబం, స్నేహితులు, సహచరులు, సమాజంలోని ఇతరులతో మన సంబంధాలు బాగుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే వాటిని అర్థం చేసుకోవడం, చూసుకోవడం, పోషించడం అవసరం. దానికి ప్రధానంగా కావలసిన లక్షణాలు ఏంటో చూద్దామా? శ్రద్ధగా వినడం. మనం మాట్లాడడమే కాదు, ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఏమనుభవిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అన్నది అర్థం చేసుకుంటే సంబంధాల్లో అపార్థాలు తగ్గుతాయి. గౌరవం చూపించడం. వయసు, హోదా, అభిప్రాయాలు వేరైనా ప్రతి ఒక్కరిని గౌరవించడం సంబంధాలకు పునాది. చిన్న మాటలోనైనా అవమానం చేస్తే బంధం దెబ్బతింటుంది. ఇక భావోద్వేగాల నియంత్రణ. కోపం, అసహనం వచ్చినప్పుడు వెంటనే మాటలతో బాధించకుండా కాస్త ఆగి ఆలోచించడం చాలా ముఖ్యం. శాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. క్షమించడం చాలా అవసరం. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. చిన్న తప్పులకు పెద్దగా బాధపడకుండా క్షమించడం నేర్చుకుంటే సంబంధాలు నిలుస్తాయి. క్షమ మనసుకు కూడా తేలికనిస్తుంది. నిజాయితీ. అబద్ధాలు సంబంధాలను బలహీనపరుస్తాయి. నిజాయితీగా మాట్లాడితే నమ్మకం పెరుగుతుంది. నమ్మకమే బలమైన సంబంధాలకి పునాది. సమయం కేటాయించడం. ఎంత బిజీగా ఉన్నా మన వాళ్లకు కొంత సమయం కేటాయించాలి. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక సందేశం, కాస్త కూర్చుని మాట్లాడడం కూడా బంధాన్ని బలపరుస్తుంది. సహాయం చేయడం. అవసరంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడితే సంబంధాలు మరింత బలపడతాయి. సహాయం మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. కృతజ్ఞత. మనకు సహాయం చేసినప్పుడు ధన్యవాదాలు చెప్పడం, మన ప్రేమను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. చిన్న కృతజ్ఞత కూడా బంధాలను మధురంగా మారుస్తుంది. ఇక్కడ చిన్న కథ. రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకో కోపం వచ్చి ఒకచోట లక్ష్మణ్ అకస్మాత్తుగా రామ్ చెంప

0: ఒక రాతి వద్ద ఆగి, నా మిత్రుడు నన్ను ఆపద నుంచి రక్షించి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, అందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి అని రాతిపై చెక్కుతాడు. అందుకు లక్ష్మణ్, అక్కడ నేను చెంపమీద కొడితే ఇసుకలో రాశావు, ఇక్కడ రక్షిస్తే రాతిమీద రాశావు, ఎందుకు అని రామ్ని అడుగుతాడు. మిత్రుల అపకారాలని వెంటనే మర్చిపోయి ఉపకారాలని ఎప్పటికీ గుర్తుంచుకుంటే అందరికీ మంచిది అని అంటాడు రామ్. ఇసుక మీద రాతలు వెంటనే చెరిగిపోయినట్టు మిత్రులు తెలియక చేసిన తప్పులని కూడా ఇసుక మీద రాతల్లా మర్చిపోవాలి. అలాగే వారు చేసిన ఉపకారాన్ని రాతిమీద రాతల్లా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనిషి జీవితం సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంబంధాలను బలపరిచేది లేదా బలహీనపరిచేది మన మాటలే. మృదువైన మాటలు హృదయాలను కలుపుతాయి, కఠినమైన మాటలు బలమైన బంధాలను విరిచేస్తాయి. అందుకే మన పూర్వీకులు మాటల విలువను ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. సంబంధాలను పెంచేవి తుంచేవి మాటలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం లేనిది వినాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఏది చెబితే మంచిదో, ఏది చెప్పకపోతే మంచిదో ఆలోచించండి. రామభక్త కవి తులసీదాస్ గారు ఏమన్నారో చూద్దామా? ఆయన మధుర భాషణం గొప్పతనం గురించి ఏమంటారంటే, తులసీ మీఠే వచనితే సుఖ ఉపజత్ చహుఓర్, వశీకరణేహ మంత్రహే పరిహర వచన కఠోర్. మధుర భాషణం వల్ల మన చుట్టూ ఉన్నవారు సంతోషించడమే కాకుండా మనకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇది వశీకరణ మంత్రం లాంటిది. అందుకే పరుషంగా మాట్లాడకండి. నేను, నా అనే పదాలు మన స్వభావాన్ని తెలియజేస్తాయి. రామాయణంలో శ్రీరాముడు తన మాటల మాధుర్యంతోనే అందరి మనసులను గెలుచుకున్నాడు. తండ్రి,
1: మీరు ఇంతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పికే జయలక్ష్మి గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

ఇవాల్టి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ర్యాబిస్ వ్యాధి అవగాహనా దినోత్సవం సందర్భంగా శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు.

మనకి వీధి కుక్కలు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ప్రతి కుక్కకు కూడా వ్యాధి నిరోధక టీకాని వేయించుకోగలిగితే సమస్య చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి గ్రామస్థాయిలో అలాగే పట్టణ స్థాయిల్లో కూడా అవగాహన అవసరం. అలాగే అసలు ర్యాబిస్ అనేది ఎక్కడెక్కడ ఉంది.

0: ఉంది? మరి ఈ ప్రాంతంలో ఇది ఉందా, ఇది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి దాని మీద కూడా నిఘా పెట్టడం, దానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వ సంస్థలు తెప్పించుకొని దానికి సంబంధించి అవగాహన ప్రజల్లో ఏర్పరచడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా చాలా ప్రమాదకరం, కాబట్టి మనము మరి రైతులుగా కూడా దీని మీద అవగాహన పెట్టుకోవడం చాలా చాలా అవసరం. ఒకసారి మన పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా మన పొలాల్లోకి వెళ్తూ ఉంటాయి, అక్కడ ప్రమాదవశాత్తు మనకు తెలియకుండా పిచ్చుకుక్క గనక కాటు వేస్తే మరి మనకి తెలియకుండానే అది ఆ జంతువు కూడా సోకి ఆ జంతువు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే దాని నుంచి వేరే వాటికి కూడా రకరకాలుగా ఈ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది. అందుకే సమాజంలో మనము ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అనేది ఆలోచించాలి. ఇలా మనకి పరిష్కారం పూర్తిగా రావాలంటే ఒకళ్ళ చేతుల్లో లేదు. మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ అనుసంధానం చేసుకొని అందరూ కలిసికట్టుగా అవగాహన పెంచుకొని ఆ తర్వాత దీన్ని అమలు చేస్తే అది సాధ్యమైంది. అంటే సమాజంలో విద్య, అంటే దీనికి సంబంధించినటువంటి విద్య, దానికి సంబంధించినటువంటి అవగాహన, అలాగే బాధ్యతాయుతంగా మనం మన జంతువుల్ని సంరక్షించుకోవటం, ఇవన్నీ కూడా చేయాలి. వీలైనంత వరకు పెద్ద ఎత్తున సమాజంలో ఈ కుక్కలన్నిటికీ కూడా వ్యాధి నిరోధక టీకా ఇప్పించటం అనేది అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గం. కాబట్టి మనము దీన్ని చేయటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది ప్రజల తరపున, అలాగే స్వచ్ఛంద సంస్థల తరపున, అలాగే ప్రభుత్వం తరపున కూడా ఆలోచించి అన్ని రకాలుగా, ఎందుకంటే మరి చట్టం చేయటం కానీ లేదా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము అన్నీ కలిసికట్టుగా ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కోవటం అనేది చాలా ముఖ్యం. ఇక మనకి ఈ వ్యాధి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాని గనక, అంటే సామాజిక మాధ్యమాలని చక్కగా వాడుకోగలిగితే అవగాహన సులువుగా పెంచడానికి అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఈ పిచ్చుకొక్క కాటు కనుక జరిగినా మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా అవగాహన ఉండాలి. దానికి ప్రత్యేకంగా టీకా మందులు ఉంటాయి. ఆ మందుని కుక్క కరిచిన రోజే మొదలు పెడితే ఎన్నిసార్లు ఇవ్వాలి ఏంటనేది కూడా ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి గారు ఈ వ్యాక్సినేషన్, అంటే ఈ టీకా మందు ఎలా ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనే దాని మీద ఒక చిన్న సూచన సలహా ఇస్తున్నారు, విందాం.
1: అలాగే ఈ కుక్క కాటు వ్యాధి పశువుల్లో, జీవాల్లో, మనుషుల్లో అందరిలోనూ ఉంటుంది. ఈ వ్యాధికి ఒక సరైన టీకా నియమావళి ఉంది. కుక్క కరిచిన మొదటి రోజు 0 డే అంటాం, ఆ రోజు మొదట టీకా డోసు వేసుకోవాలి. తర్వాత 3వ రోజు, తర్వాత 7వ రోజు, 14వ రోజు, 30వ రోజు, మళ్ళీ 90వ రోజు, ఇలా 6 డోసుల వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వేయించుకున్నట్లయితే ఈ రేబిస్ వ్యాధి వల్ల వచ్చే మరణాలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.
0: విన్నారు కదా, ఈ విధంగా మనం ఎక్కడైనా సరే మనకు గానీ పశువులకు గానీ గొర్రెలకు గానీ ఎప్పుడైనా పిచ్చుకుక్క కాటు జరిగితే వెంటనే ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే ఆ వ్యాధి మనకి రాకుండా, ఆ లక్షణాలు రాకుండా ముందుగానే ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
2: ఇంతవరకు ప్రపంచ రాబిస్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలను ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించగా విన్నాము.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ ర్యాబిస్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రైతుల వాతావరణ సమాచారం ఇప్పుడు వింటారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం

నగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు. రాబోయే 24 గంటలలో వాతావరణం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షపాతం హెచ్చరిక ఏమీ లేదు. తదుపరి 2 రోజుల వాతావరణ పరిస్థితి గణనీయమైన మార్పు ఉండదు. రైతులకు వాతావరణ సూచన. వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో పంటలు, ఎరువులు, విత్తనాలు మరియు వ్యవసాయ పనిముట్లను తడవకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మీరింతవరకు వ్యవసాయదారుల వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మరి కాసేపట్లు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వెను వెంటనే సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించిన విషయం మేము ఫైనాన్స్ పంపిస్తాం. ఫైనాన్స్ పట్ల మేము ఫాలో అప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్ సేవలో కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వం లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత 5 ఐదుగురు సెలవైపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
1: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ
3: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి

0: మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
1: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక, కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
3: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
1: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

0: ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్రమోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధీ నీతేః నవీనం ఉదాహరణం ప్రాదర్శయత్. షోడశోత్తరద్విసహస్రతమే వర్షే సితంబరమాసస్య 28-29 దినాంకయోః భారతీయసైన్యబలం ఉరిప్రహారస్య ప్రత్యుత్తరే సతి సీమారేఖాం విలంఘ్య ఆతంకవాదీ శిబిరాణి వ్యనాశయత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయు ప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
2: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనా నే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరి దునియా కే సామనే భారత్ కీ ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత్ కియా థా. బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కీ ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కీ అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా. అబ్ ఆజ్ కా భారత్ ఆతంకవాద్ కే ఖిలాఫ్ జీరో టాలరెన్స్ పాలసీ లేకర్ చల్ రహా హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాదం ప్రతి భారతస్య నిర్ణాయకం ప్రత్యుత్తరం ఆసీత్. సహ 28-29 సితంబరమాసే దిల్ల్యాం సంభూతాన్ శృంఖలాబద్ధ విస్ఫోటాన్ తథా ముంబయ్యాః 26-11 సంస్మృత్య అవదత్ యత్ ఏతాసు ఘటనాసు బహుభిః నిరపరాధైః జనైః ప్రాణాః త్యక్తాః. ప్రధానమంత్రి స్పష్టం ఉక్తవాన్ యత్ అధునా భారతం ఆతంకవాదస్య ఉపరి శూన్య సహిష్ణుతా నీతిం అనుసరతి. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘః సంప్రాఖ్యాపయత్ యత్ అద్యారభ్య త్రిదినాత్మకం రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యస్థగనం స్థగితతాం అముంచత్. భారతీయ బ్యాంకింగ్ సంఘేన సహ సంజాతాయాం మంత్రణాయాం సమయబద్ధం చ విచార్య సంస్థా నిర్ణయం అగృహణాత్. సామాజికాంతర్జాలీయే సందేశే సంఘః ప్రాహ యత్ విత్తీయ వివాదానాం పరిహారార్థం ద్వయోః పక్షయోః సహమతిః అభవత్. అతః ఏతత్ కార్యస్థగనం నిరస్తం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ భారతం కనాడా దేశశ్చ స్వీయ ద్విపక్షీయ సంబంధాన్ ఉచ్చస్తరం

7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన బర్త్ యానివర్సరీ ఆఫ్ గుర్రం జాష్వా, తెలుగు కవి, వీరి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు, వీరి బర్త్ యానివర్సరీ సంబంధించి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుంటారు. మరియు లతా మంగేష్కర్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. స్వీయ కవితలు బై శ్రీమతి గోర్తివాణి గారి ద్వారా వింటారు. ఉదయం 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, అలాగే స్వచ్ఛతా హీ సేవాలో రీయూజింగ్ వాటర్ మెటీరియల్ గురించి తెలుసుకుంటారు. 8:59 పాటల పల్లకి శ్రోతలు మెసేజ్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ని వింటారు. 9:30 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026కి సంబంధించిన తాజా సమాచారం వింటారు. 9:35 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. విజయవాడ కేంద్ర సమర్పణ 10:30 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026కి సంబంధించిన తాజా సమాచారం వింటారు. 10:35 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 11:00 మధ్రిమ ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వింటారు. 11:30 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ తాజా సమాచారం, అలాగే 11:35 ఏక చిత్రగానం, ఒకే సినిమాలోని ఆ సినిమా విశేషాల్ని, పాటల్ని వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం, 1:37 మహిళావాణి కార్యక్రమంలో నదులను చూస్తే మీకు ఏం అనిపిస్తుంది, అలాగే 2:31 జానపద రంజనీలో మహాభారతంలో కృష్ణావతారం, తప్పెటగుళ్ళు బై శ్రీ ఎన్ రాములప్పుడు మరియు బృందం, రామాయణంలో లక్ష్మణ మూర్ఛ కోలాటం బై శ్రీ వనముల దేముడు అండ్ బృందం, 3:00 మధురమే సుధాగానం, భారతదేశంలోని వివిధ కళలు, సంప్రదాయాలు, భాషలు, వీటి ప్రాధాన్యత గురించి అలాగే శ్రోతలు కోరిన ఆపాత మధురాలు వింటారు. 3:30 NCERT స్పాన్సర్డ్ ప్రోగ్రాం, 4:00 సరదాగా కాసేపు,

5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:35 మా పదం మీ భావం కవితల కార్యక్రమం, 6:35 స్వచ్ఛతా హీ సేవ, 7 గంటలకు ప్రసార విశేషాలు, అలాగే 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 8:15 మెలోడీ మ్యాచ్ తెలుగు సినిమా పాటలు వింటారు, 8:45 సమాచార సంధ్య, 9:30 టాకింగ్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ ఎన్ఆర్ఐ మ్యారేజ్ ఇష్యూస్ విత్ డాక్టర్ వి రాజలక్ష్మి, ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీమతి సంగమిత్ర పాల్ చౌదరి గారు. 11:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ అప్డేట్స్ని వింటారు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఇంగ్లీష్లో వార్తలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు కార్యక్రమాలు వింటున్నారు. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. ఎ మెషిన్ క్యాన్ అనలైజ్, ఎ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. ఎన్ అల్గోరిథం క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ ఎ డాక్టర్ హూ క్యాన్ లిసన్ అండర్స్టాండ్ రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.
0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి

0: చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నతస్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్బంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పీ అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ లో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:00

30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపులు సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇవాల్టి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఉదయ సమీరాలు మార్నింగ్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన గుర్రం జాచువా తెలుగు కవి, వీరి బర్త్ యానివర్సరీ సందర్భంగా కొన్ని జీవిత విశేషాలను తెలుసుకుందాం. శ్రీ గుర్రం జాచువా తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి. వీరు 1895 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన వినుకొండ ప్రాంతం గుంటూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు తండ్రి గుర్రం వీరయ్య, తల్లి లింగమాంబ. వీరు వృత్తిరీత్యా కవి, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు. గుర్రం జాచువా తన రచనల ద్వారా ఎన్నో సామాజిక అంశాలను ప్రశ్నించి మానవత్వం, సమానత్వం, స్వాభిమానం కోసం గొంతెత్తిన కవి. జాచువా చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలు ఆయన కవిత్వంపై ఎంతో ప్రభావం చూపాయి. అందుకే ఆయన రచనల్లో అణగారిన వర్గాల బాధ, ఆత్మగౌరవం, సమానత్వం కోసం వీరి ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తాయి. వీరి ప్రముఖ రచనలు గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్ వంటివి. జాచువా ప్రత్యేకత ఏంటంటే కేవలం కవితలు రాసిన కవి మాత్రమే కాదు, సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించిన సామాజిక చైతన్య కవి. ఆయన కవిత్వం సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండటం వల్ల విస్తృతంగా ప్రజాదరణ పొందింది. తెలుగు సాహిత్య ఆకాశంలో సామాజిక చైతన్యపు వెలుగులు విరజిమ్మిన మహాకవి గుర్రం జాచువా. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను తన కలంతో ప్రశ్నిస్తూ మానవత్వం మరియు సమానత్వం కోసం తన కవిత్వాన్ని ఆయుధంగా మలచిన కవి. వీరు ఎన్నో అజరామరమైన రచనలతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలచిన మహనీయుడు గుర్రం జాచువా. వీరు జూలై 24వ తేదీన

1971వ సంవత్సరంలో పరమపదించారు. మీరు ఇంతవరకు గుర్రం జాషువా తెలుగు కవి వీరి జీవిత విశేషాలని వీరి బర్త్ యానివర్సరీ సందర్భంగా తెలుసుకున్నారు.

ఉదయ సమీరాలు నేటిమాట శీర్షికన రెండవ అంశంగా భారత జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా వీరి జీవిత విశేషాలను కొన్ని తెలుసుకుందాం. భగత్ సింగ్ సెప్టెంబర్ 28వ తేదీ 1907వ సంవత్సరంలో బంగాగ్రామం లయర్పూర్ జిల్లా పంజాబ్లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు తండ్రి సర్దార్ కిషన్ సింగ్, తల్లి విద్యావతి. భగత్ సింగ్ కుటుంబ స్వాతంత్ర్యోద్యమ భావాలతో ప్రభావితమై ఉండేది. వీరి కుటుంబం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలతో సంబంధం కలిగి ఉన్నారు. చిన్న వయస్సులోనే భగత్ సింగ్పై దేశభక్తి భావాలు బలంగా ప్రభావం చూపాయి. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజ్లో చదువుకున్నారు. ఆయన చరిత్ర, వీరు చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం వంటి విషయాలను విస్తృతంగా చదివారు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, లెనిన్ వంటి ఆలోచనాపరుల రచనలు కూడా అధ్యయనం చేశారు. ఆయనకు స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మాత్రమే కాకుండా సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కూడా అవసరమని భావించారు. చిన్న వయస్సులోనే భగత్ సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. నవజవాన్ భారత్ సభ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్తో కలిసి పనిచేశారు. జైలులో భారతీయ రాజకీయ ఖైదీల పట్ల వివక్షను నిరసిస్తూ భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో కూడా వీరు పుస్తకాలు చదవడం, వ్యాసాలు రాయడం కొనసాగించారు. ఆయన ప్రసిద్ధ రచనలు నేను నాస్తికుడిని ఎందుకు అనేది ఒకటి. వీరు దేశం కోసం స్వతంత్రంగా అరెస్టు కావడం అరుదైన విశేషం. వయస్సు చిన్నదైనా తన ఆలోచనలు విశాలమైనవి. జీవితం చిన్నదైనా లక్ష్యం మహోన్నతమైనది. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన యువ విప్లవకారుడు భగత్ సింగ్. ధైర్యం, త్యాగం దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి మార్చి నెల 23వ తేదీన షహీద్ దివాస్ను జరుపుకుంటున్నాం. భగత్ సింగ్ గారు మార్చి 23న 1931వ సంవత్సరం లాహోర్ జైల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసి మృతియబడ్డారు. మీరింతవరకు భగత్ సింగ్ గారి జీవిత విశేషాలను తెలుసుకున్నారు.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన ఈరోజు లతా మంగేష్కర్ గారు ప్రముఖ గాయని, వీరి బర్త్ యానివర్సరీ కూడా. వీరి బర్త్ యానివర్సరీ సందర్భంగా కొన్ని జీవిత విశేషాలను తెలుసుకుందాం. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారు భారతీయ సంగీత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నేపథ్య గాయనిమణుల్లో ఒకరు. తన మధురమైన స్వరంతో హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. వీరు సెప్టెంబర్ 28 1929 ఇండోర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు పండిట్ దీనానాథ్ మంగేష్కర్, తల్లి సేవంతి మంగేష్కర్. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, రంగస్థల కళాకారుడు. చిన్న

వయసులోనే తండ్రి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆమె సోదరిమణులు ఆశా భోన్స్లే, ఉషా మంగేష్కర్, మీనా కడీకర్ కూడా సంగీత రంగంలో ప్రసిద్ధి చెందారు. సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ప్రముఖ సంగీత దర్శకుడు. లతా మంగేష్కర్ గారు చిన్న వయస్సులోనే పాటలు పాడటం ప్రారంభించారు. 1940లలో నేపథ్య గాయనిగా తన కెరియర్ను ప్రారంభించి క్రమంగా భారతీయ సినీ సంగీతంలో అగ్రగాయనిగా ఎదిగారు. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో కూడా పాటలు పాడారు. లతా మంగేష్కర్ గారికి భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, అనేక జాతీయ చలనచిత్ర పురస్కారాలు, గౌరవాలు లభించాయి. భారతీయ సంగీత ప్రపంచంలో ఎంతోమంది మనస్సులను గెలిచి మధుర స్వరానికి మారుపేరు లతా మంగేష్కర్ గారు. ప్రేమ, విషాదం, భక్తి, దేశభక్తి, ఆనందం వంటి అనేక భావాలను తన గాత్రంతో అద్భుతంగా వ్యక్తపరిచారు. తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న స్వరకోకిల. బాలీవుడ్ నుంచి ప్రాంతీయ భాషల వరకు ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఎన్నో చక్కని పాటలను ఆలపించి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న లతా మంగేష్కర్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె మధుర గాత్రం మాత్రం ఎప్పటికీ అమరమే. వీరు 6 ఫిబ్రవరి 2022 తుది శ్వాసను విడిచారు. అయితే వీరు పాడిన తెలుగు సినిమాలలో కొన్ని అరుదైన పాటలు ఉన్నాయి. దొరికితే దొంగలు అనే సినిమా నుంచి శ్రీ వెంకటేశ ఈశ అనే పాటను మీకోసం ప్లే చేస్తున్నాను, వినండి.

అని రచిస్తూ నరు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్ప నూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు వెతుకులు తిని బతికే నీకు శిష్టలు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకళ్ళు.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన రెండవ అంశంగా స్వీయ కవితలు బై శ్రీమతి గోర్తివాణి గారి ద్వారా వింటారు.

స్థలంపై మనుగడ కోసం ఏర్పరుచుకున్న మృగం ముసుగులో అసలు మృగాన్ని మించిన అసహజ పోకడలతో మనిషిననే వాస్తవాన్ని మరచి జనారణ్యంలో అపసవ్య దిశలో సంచరిస్తున్న సగం మనిషి సగం మృగం నిత్యం వేటలో అలసి నిలువ నీడను బాసి న్యాయం చూపుడు వేళ్ల కింద వింత జీవిగా వేరు చేయబడి విలపించే ఒక రోజున తన నిజరూపానికై వెతుకులాటలో మరకలంటిన జీవిత చిత్రం సుస్పష్టం. తప్పిదాల బాటలో తప్పిపోయిన బాటసారి నడక మొదలుపెట్టిన చోటేదో వెతుకుతూ వెళుతున్న వైనం ఎదురైన ఎడారిలో చేసిన తప్పిదాల దప్పికముళ్లను దాటుతూ మృగం మచ్చని చెరుపుకునే మమతల స్నేహాలు కోరుతూ తన నీడ తననే వెక్కిరిస్తూ గతం గుండెలో తన ఉనికికై గాలిస్తున్న ఆ మరో మనిషి ఎక్కడైనా తారసపడితే మీ మంచి మాటలతో అతని వంచన ముళ్లను తుంచేస్తారు కదూ. నా కవితా శీర్షిక కాలం. ఉదయాస్తమయ వేదికపై నవ్య నాట్యరాణి కాలం. ఊపిరితీవలపై జీవనరాగమౌ వైణిక విద్వన్మణి కాలం. భవిష్యదమృత భాండం దాల్చే భువనైక మోహిని కాలం. జనన మరణాల దరులొరిసే చిరంతర వాహిని కాలం. స్వర్ణయుగ కాంతి విస్మిత సప్తవర్ణ ధనువు కాలం. అంధయుగ క్రౌర్య విఘాత రక్త సిక్త తనువు కాలం. ఋతు మహాకృతిని విరచించే కవన కళాకేళి కాలం. నిత్య కృషీవలునికి కైమోడ్చే అదృష్ట శిఖరాళి కాలం. సర్వ సృష్టి చక్ర చలన లీల కాలం. విశ్వరాధారూఢ కాంతిహేల కాలం. హృది గాయాలను మరిపించే నిత్య లేపన నవనీత ఔషధి కాలం. మరణం లేని మహాద్భుత శక్తి సంశోభిని ఈ కాలం. నా కవితా శీర్షిక శ్వేతపత్రం. దిక్కుతోచని స్థితి నుంచి దిక్సూచి కొస వరకు అలసిన పాదాల కథలో పాత్రలెప్పుడూ తెరవెనుక సూత్రధారులే. భావోద్వేగాల పుటలో అక్షయమైన అక్షరాలన్నీ చిక్కబడ్డ సిరాచుక్కలే, ముద్దగించిన మంచు ముక్కలే. బతుకు మలుపులో మెరిసిన ఉద్విగ్న క్షణాల జ్ఞాపకాలు, గతంలో మరుగున పడ్డ కడగండ్ల ప్రస్థానాలు, పాషాణమై పడున్న మైలురాళ్లకు ఆనువాళ్లుగా ఎన్నాళ్లైనా వాళ్లే. నడిచి వెళుతున్న నవనాగరిక వ్రణాన్ని చూస్తూ, గత గాయం రేపిన దుమ్ము కణాల్ని మోస్తూ ఎన్నేళ్లైనా వాళ్లు మోళ్లే. పండుటాకు ఎండుటాకైన చందమే గాని అంకురించిన ఆశలు ఫలవంతమైన దాఖలాలేవి? ఎన్ని వేర్పాట్ల తుఫాన్లు మోశాయో ఆ దౌర్జన్య చరిత్రలు, ఎన్ని కార్పణ్య విలయాల్ని కన్నాయో ఆ తీక్షణ నేత్రాలు. జనం చేతి సంకెళ్ళు తెంచే జాగృతి గీతాలన్నీ ఏకాంత కోయిలల భగ్న విలాపాల, ఎప్పుడో కాని బద్దలవని కుంభించే క్రోధాగ్ని శిలా సదృశాల, లింగ వర్గ వర్ణ భేదాలకతీతంగా వివక్ష వదిలిన శ్వేతపత్రం ఇది. ఓరిమి ఎగరేసిన ఎర్రటి జెండా, ఏ కవీరాయని విముక్తి ఎజెండా, ఏ రవీమోయని వెచ్చని కాగడ, ఏ మార్పుల వధ్యశిలని పెకిలించే ఈ మార్పు కథ. నా కవితా శీర్షిక మనోగతం. కొన్ని జీవితాలంతే కథల్లా, కథలని నిజాల్లా, మారుతున్న పేజీల్లో మార్పురాని పాత్రల్లా, సమస్యల మెట్లపై సాలభంజికల ప్రశ్నల్లా, గుచ్చే సూది మొనల్లా కదిలే కాలంతో పోటీగా, రాజీతనానికి తప్పిస్తున్నట్టు రోజుకో చావుల, చూపరులకు అంతుపట్టని చాప కింద నీరుల.

కలుగులో ఎలికలా, మనసులో మెలికలా, సెలేస్తూ ఏదోలా మస్తిష్క మందిరాన్ని చిన్నా భిన్నం చేస్తూ ఎందుకిలా? తరిమేందుకు పొగ పెడితే బయటికి పోదేంటిలా? ఊపిరాడని చోటైనా హాయేనని నక్కుతుంది ఏదో మూల. తోలేస్తేనే సుఖమంటే వినదేం గోల. కత్తికన్నా పిడి పదునైతే ఎలా? తీసి పారేస్తేనే ప్రశాంతత ఏదో ఒకలా. నాటుకున్నదేదైనా తొలగించే ప్రయత్నం లేకుంటే అది మారిపోదా? చేదులా, విరుగుడులేని విషంలా, అడుగడుగుకి అగాధంలోకి పాతుకుపోతే నడిచేదారెలా? తుమ్మ చెట్ల బాట ఇది, ముళ్లవాన సమాజమిది, తప్పని గాయమిది. నాటుకున్నదేదైనా అది రాచపుండు కాకముందే మేలుకోవడమే సరి. నొచ్చుకోకుండా తప్పుకు తిరగాలి మరి. అది గుచ్చే ముల్లైనా, మది మెచ్చని మాటైనా. నా కవితా శీర్షిక సృజనశీలి నాన్న. జన్మనిచ్చింది అమ్మైనా కితాబు కోరని మరో అమ్మ నాన్నేగా. ఆశలన్నీ పోతపోసి ఆప్యాయతలను కలబోసి తన సంతానం నిండు జాబిల్లిగా ఎదగాలని, భవిత వెన్నెలలు కురవాలని అనురాగంతో దీవించే నాన్నంటే మరో అమ్మేగా. నాన్నంటే సంతానం భవితవాకిట అస్తమించని సూర్యుడేగా. పగలంతా ఇంట్లో కనబడని నాన్న సంసారవనాన్ని చల్లబరిచేందుకు వేడిని వెన్నెలగా మార్చుకుని చుక్కల ఆకాశంలో దిక్కులు వెలిగించే దీపం కదా. తెరిచి తెరవని జీవిత పుస్తకంలో ముందస్తు ఆప్తవాక్యాలు అర్థవంతంగా రాసి నా ఉనికి హృద్గ్రంథానికి అట్టతో సహా అన్నీ తానైన ఆ మహాసృజనశీలి నాన్నేగా. నా కవితా శీర్షిక ఒకే ఒక్కరు. ఒక్కరుంటే చాలు కదా, ఉత్సాహపు శిఖరాలపై ఒంటరిగానైనా ఒరగక నిలిచి ఒడుదుడుకుల గాలివానకి ఒడుపుగా గెలిచి ఉల్లాసంగా తలలూపే మానై ఉత్తుంగ కలతల మాపులలో తానై వెలివేసిన వేదనా పవనాలను ధిక్కరించే ఒక్కరుంటే చాలు కదా. ఆత్మీయ పలుకులతో కంచుకోటగా మారి అభద్రతాభావ శత్రుబలగాలను అక్కడికక్కడే నిర్వీర్యం చేసేందుకు తోడుగా ఒక్కరుంటే చాలు కదా. శిథిల మనోమందిరంపై ఒంటరిగా తడిసి వెలుస్తూ ఆత్మ న్యూనతాభావపు చలిలో తలవంచిన అలసట జెండావై ఉన్నప్పుడు ఒక్క మెచ్చుకోలు గాలివాటు, ఒక్క తోడ్పాటు లేత స్పర్శ తాకినా చాలు కదా. విజయ పతాకమై చలగి నిషీధి గుండెలో నిశ్శబ్ద రావమై వెలిగి వెన్నెల రేడుకు చుక్కల హారాన్ని పొదిగి దిక్కుల సాక్షిగా ఏర్చి కూర్చేందుకు ఒక్క ఆత్మబంధమున్న చాలు కదా. కాలం గాజుపాత్రలో సమస్యల నలుసుగా జారే ఉద్విగ్న క్షణాల నాళిక ఎదపై సేదతీరమని పలికే ఒక్క దృఢవాక్యం చాలు కదా. సెలయేరులు పలకరించినప్పుడో, కరిమబ్బులు కన్నుగీటినప్పుడో, నీవు నీలోనికి తొంగిచూసినప్పుడో నిజమైన కళాప్రపూర్ణుడుగా, సిసలైన ఔత్సాహిక వీరుడిగా తారసపడినప్పుడు ఉల్లాసంతో ఉప్పొంగే ఎదవాకిట కొత్తగా పరిచయమయ్యే ఒక ధైర్యం వేరెవరో కాదు సుమా. ఒక్కడిగా ఎదిగిన ఆ నువ్వే, నీ ఆత్మవిశ్వాసపు ఆ చిరునవ్వే ఆటుపోట్లను అధిగమించే అనుభవాల తీరానికి అతిథివై ఆహ్వానం పలికే విశాల తత్వాన్ని అలవరుచుకున్న ఆ భాగ్యశాలి నువ్వే, ఆ ఒక్కడివి నువ్వే. నా కవితా శీర్షిక హృదయం. చాపలా చుట్టాలని చూసిన ప్రతిసారి తెరచాపల రెపరెపమంటుంది ఓసారి, దూదిలా నెట్టాలని వేచిన మరోసారి దుమారంలా చెలరేగుతుంది ఒక్కోసారి. గాలిపటంలా ఎగరేద్దామనుకుంటే గాలివానలా ఎదురొస్తుంది, వెన్నలా కరిగిపోతుందనుకుంటే సున్నమై కంటనీరు ఒలికిస్తుంది, సుడిగుండాల నడుమ సుందర ముత్యాలు దాస్తుంది, ఆవలి తీరాల చేరువకై అత్యాశల దోసిలి చాస్తుంది, పూల వనాలలోకి పొగరు తుమ్మెదలనాహ్వానిస్తుంది, మెరమెచ్చుల ఎరలోనికి యాధాలాపంగా చొరబడుతుంది, ఎప్పుడూ ఎత్తుపల్లాల నడుమ అనుభవాల ఎండావానాల ఆటలో అలిసి గెలుస్తుంటుంది,
ఎప్పుడో రాలిన

0: పూల వాకిలిలో ఏకాంతాల ఊయలలూగుతూ గతమై ఆడే నిండు జవ్వని భవిత కలలకి జీవం పోస్తూ తనతో తానే పడే జగడాల్లో తీరానికి పరుగులు తీసే ఆలోచనల అలల సవ్వడి కుదురన్నది కుదరని కొమ్మ కోయిలకు తన గళమాధురి తెలియని వగపులో శిశిరాన్ని తలపోస్తూ విషాదాన్ని ఆలపించక చైత్రపు పులకింత తెమ్మని ప్రోత్సహించదా ఈ మతి చితికిన బతుకుల పాలిట చిన్న ఓదార్పు కమ్మని నెమ్మదికి నెమ్మదిగా ఓ కమ్మని వినతి.
1: ఇంతవరకు శ్రీమతి గోర్.
2: మీరు ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన రెండవ అంశంగా స్వీయ కవితలు బై శ్రీమతి గోర్తివాణి గారి ద్వారా విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం. పుష్పాంజలి కార్యక్రమంలో శ్రీ మంజునాథ సినిమా నుండి మహాప్రాణ దీపం అనే పాటని ఇప్పుడు వింటారు.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, విశాఖపట్నం. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంలో ఎఫ్ఎం 102 MHz, రాజమహేంద్రవరంలో ఎఫ్ఎం 102.9 MHz, కాకినాడలో ఎఫ్ఎం 100.1 MHz మరియు శ్రీకాకుళంలో ఎఫ్ఎం 102.7 MHz ద్వారా కూడా వినవచ్చు. మరి ఆకాశవాణి ప్రసారాలను గూగుల్ ప్లేస్టోర్ నందు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, ఇంకా వేవ్స్ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రసారాలను వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మరి కాసేపట్లో మరి నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది కదండి. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, విను వెంటనే మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ ఉదయాన్ని మరింత అందంగా మార్చేందుకు మంచి పాటలు, సరదా మాటలు, ఆసక్తికరమైన విషయాలు, నవ్వులు, ఇంకా ఎన్నో అంశాలతో మీ ముందుకు వచ్చేసింది మీ ఫేవరెట్ షో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరింకెందుకు ఆలస్యం? మీ ఉదయాన్ని మరింత మ్యాజికల్గా మార్చేద్దాం రండి. మరి అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్తో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలకి మనం వచ్చేసాం కదండి. అయితే మరి ఇవాల్టి వైద్య మంత్రంలో డాక్టర్ దువ్వాడ శాలిని గారు, ఈమె MS MRCS యూకే జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ బ్రెస్ట్ సర్జన్. వీరు పైల్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనే టాపిక్ గురించి మనకి చెప్తున్నారు, వినండి.
1: థ్యాంక్ యూ ప్రమీల గారు ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ఆల్ ఇండియా రేడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శాలిని దువ్వాడ. నేను ఒక జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ బ్రెస్ట్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ విశాఖపట్నం. మనలో చాలామందికి మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. వీటిని గురించి మాట్లాడటానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి సిగ్గుపడాల్సిన సమస్యలు కావు. అట్లాగే నిర్లక్ష్యం చేయాల్సిన సమస్యలు కూడా అసలే కావు. ముందుగా మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. దీనికి సరిపడా నీళ్లు తాగాలి, అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. అట్లాగే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజు కొంతసేపు వాకింగ్ చేయడం కూడా మంచిది. మల విసర్జన వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోవడం కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే మల విసర్జన సమయంలో రక్తం కారడం లేదా మలద్వారం దగ్గర వాపులు రావడం లేదా గడ్డల్లా చేతికి తగలడం. అదే ఫిజర్ అయితే విరోచనం అయ్యేటప్పుడు చిన్న చీలిక అయ్యి దానివల్ల తీవ్రమైన నొప్పి, ఆ తరువాత కూడా మంట, నొప్పి అటువంటివి ఉండొచ్చు. ఇక ఫిస్టులా సంగతికి వస్తే, మలద్వారం దగ్గర పదే పదే వాపు రావడం, చీము కారడం లేదా మల్టిపుల్ టైమ్స్ సెగ్గడ్లు రావడం వంటివి జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే మీ సర్జన్ సంప్రదించండి. ముఖ్యంగా మలంతో రక్తం కనిపిస్తే మాత్రం అది పైల్స్ వల్లే అని మీరే డిసైడ్ అయిపోకండి. ఒకసారి తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. అట్లాగే 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా విరోచన ద్వారం దగ్గర ఏ సమస్య ఉన్నా స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగండి, ఫైబర్ ఎక్కువగా తీసుకోండి, యాక్టివ్గా ఉండండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నేను డాక్టర్ శాలిని దువ్వాడ. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ధన్యవాదాలు.
0: విన్నారు కదండి, మరి డాక్టర్ శాలిని గారు చెప్పినటువంటి మలబద్ధకం రాకుండా, పైల్స్ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు నేచురల్ పద్ధతిలో

తీసుకోవాలి అనే అంశం గురించి మనకి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దువ్వాడ శాలిని కార్తిక్ గారు. మరి మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ రేసుగుర్రం మూవీ నుండి వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఫ్యాషన్ మంత్రం. ఇవాల్టి ఫ్యాషన్ మంత్రంలో మనకి ఎక్స్పెన్సివ్ ఫేషియల్స్ అందరూ చేసుకుంటూనే ఉంటూ ఉంటాం. అంటే జనరల్గా ఒక ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, లేకపోతే ఏదైనా అకేషన్

0: వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా లుక్ బాగుండాలి అని చాలా ఎక్కువగా రెడీ అవుతూ ఉంటాము, పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాము. సో ఎందుకంటే నేను కూడా అలా ఫేస్ చేశాను. అయితే ఈరోజు మన కోసం బ్యూటీషియన్ హెన్నా గ్రే శాంసన్ గారు ఎక్స్పెన్సివ్ ఫేషియల్ చేసుకుంటే వచ్చే రిజల్ట్ని న్యాచురల్ ఫ్రూట్స్తో ఏ విధంగా ఫేస్ గ్లో తీసుకురావచ్చు అనే టిప్ని మనకి తెలియజేస్తున్నారు. వినేసండి.
1: వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ హెనాగ్రేస్ శాంసన్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్. సో ఈరోజు నేను మీ ఆడియన్స్కి ఒక ఎక్స్పెన్సివ్ ఫేషియల్, యాంటీ ఏజింగ్ ఫేషియల్, మనం ఎక్కడ చూసుకున్నా మినిమం 2000-2200 అట్లా ఉంటుంది. సో ఆ ఫేషియల్కి వచ్చే రిజల్ట్ మనం ఇంట్లోనే చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండర్ 10 రూపీస్లో మనం ఎలా ఆ గ్లోని అచీవ్ చేయొచ్చో నేను మీకు చెప్తాను, ఓకేనా? దీనికి వచ్చే వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా మీ క్లాస్లో చెప్తాను. మీకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ 1 బనానా, రెడ్ బనానా అండ్ హనీ. బనానా అండ్ హనీని బాగా స్మాష్ చేసుకొని ఫస్ట్ మన ఫేస్ని కూల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత మినిమం 15 మినిట్స్ ఎవరితో మాట్లాడకూడదు, అట్లాగా మొత్తం డ్రై అవ్వనివ్వాలి. అది ఎలా అవుతుందంటే మొత్తం అంతా కూడా థిక్ అండ్ వెరీ టైట్నింగ్ ఫీలింగ్ అన్నది మీకు వస్తుంది. అది వచ్చిన తర్వాత కూల్ వాటర్లో మనం ఒక టవల్ డిప్ చేసి దాంతో మన ఫేస్ అంతా క్లీన్ చేసుకొని అది అవ్విన తర్వాత మనం రా మిల్క్లోని కాటన్ డిప్ చేసి ఒక మంచి 1 లేయర్, సింగిల్ లేయర్ అనేది మనము మన ఫేస్ అంతా అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేయడం చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసి మళ్ళీ కూల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకుంటే అంతే. మీకు వితిన్ 20 మినిట్స్ 30 మినిట్స్లో మీరు 2000-2500 వర్త్ అయిన యాంటీ ఏజింగ్ ఫేషియల్ అన్నది మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనిలో ఏ కెమికల్స్ లేవు, ఏ రబ్బింగ్ లేదు కాబట్టి మీరు ఇంచుమించుగా మంత్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఇది మీరు రిపీట్ చేసుకోవడం వల్ల మన రింకిల్స్ 30+ వచ్చినప్పుడు మనకు వచ్చే స్టార్టింగ్ రింకిల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే చాలా గ్లో వస్తుంది ఫేస్లోని. ఈ గ్లో అన్నది ఇంచుమించుగా మీకు 3-4 డేస్ వరకు కూడా మీకు ఉంటుంది, ఓకేనా? దీని తర్వాత మీరు సోప్ యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఇది మీరు యూజ్ చేసి ఎలా ఉంది అన్నది నాకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆకాశవాణి ఫర్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ. సీ యూ సూన్. థ్యాంక్ యూ.
0: సో విన్నారు కదండి మరి లిజనర్స్, మీరు కూడా ఎక్స్పెన్సివ్ ఫేషియల్ కావాలి అనుకుంటే ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్తో మన ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా మనందరి కోసం ఒక బ్యూటిఫుల్ టిప్ని అందించారు హెనా గ్రే శాంసన్ గారు, బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. సో మరి మీ అందరి కోసం గులాబీ మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేయండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఉన్నాం కదండి, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా ఈరోజు టాపిక్ కబాద్ సే జుగాద్, ఎథ్నిక్ రీయూజింగ్ వేస్ట్ మెటీరియల్ అంటే చెత్త నుంచి కొత్తదనం అనే అంశం గురించి, మన పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే టాపిక్ గురించి మనకి వివరిస్తున్నారు శ్రీమతి జే పార్వతి గారు, వినండి.
1: గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు పార్వతి, నేను జీవీఎంసీలోని సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, రీసైకిల్ చెత్తని మనం కొంచెం కొత్తదనం కోసం, అంటే మనం రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులు ఉపయోగించి అవి మనకు పనికిరావని కొన్ని పడేస్తూ ఉంటాం. సో అలా కాకుండా అవి మనకి ఉపయోగపడేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ బాటిల్స్, పేపర్స్, కార్డ్బోర్డ్స్, అలాగే పాత బట్టలు ఇలాంటివి ఏం చేస్తూ ఉంటాం, కామన్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. నిజంగానే ఇది చెత్తేనా అంటే, అంటే ఇప్పటి వరకు మనం చెత్తనే అనుకుంటున్నాం, కానీ కొంచెం అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది దీని గురించి ఒక అవగాహన ఉంది, కానీ ఇంకా మనం అంటే కొన్ని ఏరియాస్లో కొంచెం ఎడ్యుకేటెడ్స్కి పర్లేదు, దీని మీద కొంచెం అవగాహన ఉంది, కానీ కొంచెం మనం కొత్తగా ఆలోచిస్తే ఇలా పడేసే వస్తువుల్ని మన ఇంట్లో డెకరేట్ చేసుకునే వస్తువులుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేస్తూ ఉంటాం, కామన్గా పడేస్తాం, కానీ దాన్ని తీసుకొని కట్ చేసి దానికి నీట్గా రంగులేసి అందంగా ఒక కుండీలా తయారు చేస్తే మనం దానిలో ముక్కలు అవి వేసుకొని ఇంట్లో డెకరేటివ్ ఐటెం కింద పెట్టుకోవచ్చు. అలాగే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి, పెన్ సౌండ్లు పుస్తకాలు పెట్టుకునే బాక్సులు చిన్న చిన్న వస్తువుల్లో పెట్టుకొని పెట్టెలు తయారు చేసుకోవచ్చు. అలాగే న్యూస్ పేపర్స్, వాటిని పడేయాల్సిన అవసరం లేదు, అలాగే వాటితో బుట్టలు పువ్వులు అలాంటి వస్తువులు కూడా పెట్టుకొని ఇంట్లోనే ఎక్కడైనా సరే మనం కబోర్డ్స్లో వాటిలో పెట్టుకోవచ్చు. అలాగే జార్లు అనే వాటిని శుభ్రం చేసుకొని కూడా పెన్స్ బాక్స్ కింద వాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నో వాటిని మనం యూజ్ చేయవచ్చు. ప్రెజెంట్ ఇలాంటి పాత వస్తువులు ఏం చేస్తున్నాం మనం, పడేసి కొత్త వస్తువులు

0: ల్సిన అవసరం వస్తుంది, అలాగే డబ్బులు కూడా వేస్ట్ చేస్తున్నాం. ఇలా కాకుండా ఈ పాత వస్తువులే మనం న్యూగా చేయడం వల్ల మెయిన్ డబ్బుల కన్నా ముందు మన పర్యావరణాన్ని మనం ఎంతో కాపాడిన వాళ్ళం అవుతాం. దీనివల్ల యాక్చువల్లీ ఇప్పుడు మనకి డిఫారెస్టేషన్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఎండాకాలంలో ఎండలు రావట్లేదు, వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వాటిని అంటే మనం మొత్తాన్ని చేంజ్ చేయకపోయినా అట్లీస్ట్ మనం చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ఎంతో కొంత వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. ఇది మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఫ్యూచర్ జనరేషన్ అనేది వాళ్ళు కూడా ఏదేసో చెత్త కాదు, ది ప్లాస్టిక్ యూజ్ అనేది చాలా తగ్గిస్తారు. థ్యాంక్ యూ.
1: విన్నారు కదండి, మరి మన పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే బాధ్యత మనపైనే ఉంది అని ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ అంశం గురించి జీవీఎంసీ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి జయ పార్వతి గారు చక్కని వివరాలు అందించారు. మీ అందరి కోసం శతమానం భవతి మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమాన్ని విన్నారు. మరి ఈ కార్యక్రమంలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల గురించి, అంశాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంగీతం అంటే ఒక జ్ఞాపకం, ఓ మధురమైన అనుభూతి. ఆ అనుభూతులను మీ చెంతకు మోసుకొచ్చే, మనసును మైమరపించే మధుర గీతాల పల్లకి, మన పాటల పల్లకి. మరి మీ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చేందుకు మీ మనసుకు నచ్చిన పాటలతో, మీ జ్ఞాపకాలను తట్టిలేపే మధుర స్వరాలతో మీ ముందుకు వచ్చేసింది మీ పాటల పల్లకి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్ తీసుకుని మీ పేరు, మీ ప్రాంతం పేరు, మీకు నచ్చిన పాటని మా వాట్సాప్ నెంబర్ 6304767436 నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకు ఇష్టమైన పాటని వినేయండి. మరి మన ఫస్ట్ శ్రోత ఎవరు మెసేజ్ చేశారో, ఏ పాట కావాలంటున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, మాకు నేనున్నాను సినిమా నుండి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో అనే పాటని ప్లే చేయండి అంటూ, నాగార్జున హీరోగా, శ్రియా ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రజాదరణ పొందిందనే చెప్పాలి. మరి ఈ పాటని కోరుతున్నవారు లింగలక్ష్మి మరియు సత్యనారాయణమూర్తి, చీమలాపల్లి నియర్ వేపగుంట నుంచి కోరుతున్నారు. అలాగే మరి నేనున్నాను సినిమాలో ఏ శ్వాసలో చేరితే అనే పాటని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ శ్రీ బొడ్డేటి రవీంద్రనాథ్ గారు, సత్యవతి గారు, జై వేణుగోపాల్ గారు, ప్రమీల కోరుతున్నారు చింతలగ్రహారం గ్రామం నుండి. తప్పకుండా అండి, మీరు కోరిన మీకు నచ్చిన పాట నేను ప్లే చేస్తున్నాను. మరి వినేసేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మాకోసం దళపతి చిత్రంలో సుందరి నేనే నువ్వంటూ అనే పాటను ప్లే చేయండి అంటూ గొరిల్లా రమణారావు, అరవింద్ ఆర్, ఆర్నివ్ లక్ష్మి, ప్రసన్న, సాయిప్రియ గార్డెన్స్ నుంచి, మధురవాడ నుంచి కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో గోదావరి సినిమా నుండి రామ చక్కని సీతకి అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ ప్రియారెడ్డి, ధృతిరెడ్డి నెల్లూరు నుండి కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన గోదావరి సినిమాలో హీరో హీరోయిన్స్గా సుమంత్ కమల్ని ముఖర్జీ నటించిన ఈ చక్కని పాట మీకోసం.

నా గోదావరి సినిమాలోని ఈ చక్కని గీతం విన్నారు కదండి. మరి సంగీతం కేఎం రాధాకృష్ణన్ గారు అందించారు. అయితే నెక్స్ట్ పాటల పల్లకిలో మాకోసం సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో మేఘమా మరువకే అనే పాటని ప్లే చేయండి అంటూ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రాధిక, సౌన్య, రవి, నవీన, సౌన్య, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ నల్గొండ జిల్లా నుంచి కోరుతున్నారు. మీరు కోరిన ఈ పాట మీకోసం వినండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో ఇరుముడి సినిమా నుండి మల్లెపూల పల్లకి ఈ పాటని మా కోసం ప్లే చేయండి అంటూ గొప్ప రమణ పాతకొట్టం గ్రామం కొట్టనం దూరు మండలం కాకినాడ జిల్లా నుండి కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో పాట వచ్చేస్తుంది, వినేయండి.
1: వీరమణి గంటనే

0: भारतीय जो टीम भारतीय खिलाड़ियों ने जो मेडल जीते उसके बारे में बता देते हैं। भारत ने अब तक 37 पदक जीत लिए हैं एशियन गेम्स में, जिसमें 4 गोल्ड, 16 सिल्वर, 17 कांस्य समेत कुल 37 पदक हैं। अगले एक घंटे में क्या कुछ घटित होता है हम जरूर आपको बताएंगे ठीक 10:30 पर। फिलहाल मुझे मोहम्मद शाहिद आजमी और मेरे दोस्त विदुषी वत्स को इजाजत दीजिए, बहुत बहुत शुक्रिया।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడలు 2026 సంవత్సరానికి సంబంధించిన అవర్లీ తాజా సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. పాటల పల్లకీ కార్యక్రమంలో మనం ఉన్నాం కదండి, మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పాటల పల్లకీ కార్యక్రమంలో రంగస్థలం సినిమా నుండి ఎంత చక్కగా ఉన్నావే అనే పాటని మాకోసం తప్పకుండా ప్లే చేయండి అంటూ కనకరాజు, ఆదిలక్ష్మి, జ్యోతినగర్ మరిపాల నుండి కోరుతున్నారు. మీరు కోరిన ఈ పాట రామ్ చరణ్ అలాగే సమంత హీరో హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలోని ఈ పాట మీకోసం వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మనం ఉన్నాం కదండి. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం సెగ సినిమా నుండి ఏదైనా ఒక చక్కని పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నవారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం. సునీత సుజానే ఆలపించిన వర్షం ముందుగా అనే పాటని మీకోసం ప్లే చేస్తున్నాను. పాటల పల్లకి కార్యక్రమంలో వినేయండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పాటల పల్లకి కార్యక్రమంలో పటాస్ మూవీ నుండి ఓసి చిన్నదానా అనే సాంగ్ని ప్లే చేయండి అంటూ బాలసుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా నుండి కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన పాట తప్పకుండా ప్లే చేస్తాము, వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో ఏ మాయ చేశావే మూవీ నుండి టైటిల్ సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ రమణ సీతమ్మ నాగులపల్లి నుండి కోరుతున్నారు. నాగచైతన్య హీరోగా హీరోయిన్ సమంతగా నటించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం నిన్నే పెళ్లాడుతా అనే మూవీ నుండి గ్రీకు వీరుడు అనే పాటని ప్లే చేయండి అంటూ టైలర్ నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష కోరుతున్నారు. నాగార్జున హీరోగా హీరోయిన్ టబు నటించిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 9:10 కావస్తోంది. ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం సమర్పణ.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
1: మాతాఓ బెహనోకో సర్ పే బోజ్ ఉఠాకర్కే మట్కే లేకర్కే దో దో తిన్ తిన్ పాంచ్ పాంచ్ కిలోమీటర్ జానా పడతా జీవన్ కా బహుత్ సారా హిస్సా సిర్ఫ్ పానీ మే ఖప్ జాతా హై ఆర్ ఇస్లియే ఆజ్ మే లాల్ కిలే సే ఘోషిత్ కర్తా హూ కి హమ్ ఆనే వాలే దినో మే జల్ జీవన్ మిషన్ కో లేకర్ కే ఆగే బడేంగే.
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బెహనో కా జీవన్ ఆసాన్ హో రహా. ఇస్కా ఏక్ బడా లాభ్ గరీబ్ పరివారో కే స్వాస్థ్య కో భీ హువా హై.
0: తాగునీరు రాష్ట పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3,23,00,000 అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12,55,00,000 అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణ బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60,00,000 కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 2.08,00,000 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్ జీవన్ మిషన్ కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
3: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore households representing 80% of India's rural population have been provided access to portable tap water connections. To achieve 100% coverage, I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
0: ఇలా ఉండగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి

సేవా ప్రధానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద జలోత్సవ్‌ను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు నిర్వహణను క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి పునర్వినియోగం, భూగర్భ జలాల పెంపు, వర్షపునీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబి జీరాంజీ సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను December 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

0: మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. జేజేఎం పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్ లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ది చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
1: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో ఉండి పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది.
0: జల్జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడటం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మరి మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైనటువంటి ఏ చిత్రం నుంచి పాటనైనా కోరుకోవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై ఇప్పటి వరకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే పాటల పల్లకి కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారు. మా కోసం సీతారామం సినిమా నుండి ఒక చక్కని పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం గారు, రామానందం గారు చింతలగ్రహారం గ్రామం నుండి, అలాగే సీతారామం చిత్రం నుండి మా కోసం కూడా ఓ సీత ఓ రామ అనే పాటను ప్లే చేయండి అంటూ సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుండి కోరుతున్నారు. మీరు కోరిన ఈ పాట మీకోసం వస్తుంది, వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం అమ్మాయి బాగుంది అనే సినిమా నుండి టైటిల్ సాంగ్ని ప్లే చేయండి అంటూ భరత్, స్వరూపారాణి, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి విశాఖపట్నం బీసీ రోడ్ గాజువాక నుండి కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన ఈ పాట వినేయండి మరి.

పాటల పల్లకీ కార్యక్రమంలో నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి గుడి గంటలు మ్రోగిన వేళ అనే సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ యాక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు జిల్లా నుండి కోరుతున్నారు. మీకోసం నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలోని ఈ పాట వినేయండి.

0: फाइनल टेकिंग ऑन साउथ कोरियाज म्यूसुमिन।
1: बिल्कुल, अब से कुछ देर बाद ईशा सिंह 25 मीटर पिस्टल में एक्शन में नजर आएंगी, फाइनल मुकाबला खेलेंगी। फिलहाल अब तक की अपडेट में यहीं तक, मुझे मोहम्मद शाहिद आजमी और मेरे साथी विदुषी वत्स को इजाजत दीजिए, धन्यवाद।
2: एशियन गेम्स 2026 आईजी नगोया।
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరింతవరకు జపాన్ లో జరుగుతున్న 20th ఏషియన్ క్రీడలు 2026 సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. మరి పాటల పల్లకి కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఈ పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం పవిత్ర బంధం చిత్రం నుండి మాయదారి మాయదారి అందమా అనే పాటని ప్లే చేయండి అంటూ కె సత్యారావు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుండి కోరుతున్నారు. వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

పాటల పాలకీ కార్యక్రమంలో జయం మూవీ నుంచి అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ కుమార్, చంద్రిక, రామ్, చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డి వీధి రామాలయం నుండి కోరుతున్నారు. హీరో నితిన్, హీరోయిన్ సదా నటించిన ఈ సినిమా నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో నువ్వు లేక నేను లేను సినిమాలో ఎదలో ఏదో మొదలైంది అనే పాట మా కోసం ప్లే చేయండి అంటూ మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల కోరుతున్నారు. అలాగే ఇదే పాటని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ హితేంద్ర దాస్ అస్సాం స్టేట్ నుండి కోరుతున్నారు. తప్పకుండా మీకోసం మీరు కోరిన ఈ పాట వినేయండి.

పాటల పల్లకి కార్యక్రమంలో మా కోసం మన శంకర వరప్రసాద్ మూవీ నుండి శశిరేఖ అనే పాటని ప్లే చేయండి అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టాం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి కోరుతున్నారు. ఈ పాటని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్నారు. చిరంజీవి గారు హీరోగా, నయనతార హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా నుండి ఈ చక్కని పాట మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

మీరింతవరకు పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు మెసేజ్ చేసిన లేటెస్ట్ అలాగే ఓల్డ్ సాంగ్స్ అన్నీ కూడా విని బాగా ఆనందించారు కదండి. మరి ఈ కార్యక్రమంలో మ్యాక్సిమం అందరి శ్రోతలు పేర్లు చదివానని అనుకుంటున్నాను, అందరికీ ఇష్టమైన పాటలు ప్లే చేశానని అనుకుంటున్నాను. సో మరి పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మీరు ట్యూన్ చేసి ప్రసారాలు వింటున్నారు. రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. వెల్కమ్ టు మధురిమ. మరి ఆపాత మధురాలను, మధురమైన పాటలు, మైమరపించే జ్ఞాపకాలు, మనసును హత్తుకునే మధుర స్వరాలు, ప్రతి పాటలో ఓ అనుభూతి, ప్రతి స్వరంలో ఓ జ్ఞాపకం. ఆ మధురానుభూతులన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే అందమైన కార్యక్రమమే మధురిమ. మరి మా చాయిస్లో

మీకు నచ్చిన ఆ పాత మధురాల్ని వినాలి అనుకుంటే మీ పేరు, ప్రాంతం పేరు, మీరు సెలెక్ట్ చేసిన పాటని మా వాట్సాప్ నంబర్ 6304767436 నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. మీకు నచ్చిన పాటల్ని మా చాయిస్లో నేను మీకు వినిపించేస్తాను. ఇప్పుడు సాంగ్ నెంబర్ 1గా మీకోసం ఈ పాట.

0: సాంగ్ నెంబర్ 5గా ఈ పాట.
1: యమునా తటిలో నల్ల నయ్యకై ఎదురు చూసెనే రాధా.
0: విన్నారు కదండి, మరి మధురిమ కార్యక్రమంలో ఓల్డ్ తెలుగు సినిమా పాటల్ని మా చాయిస్ లో మీకు వినిపించాలి అనుకుంటున్నాం. కాబట్టి సాంగ్ నెంబర్ 1, 2, 3, 4, 5 సాంగ్స్ ని ప్లే చేశాను కదా. మరి మన శ్రోతలు మెసేజ్ చేస్తున్నారు, మా కోసం సాంగ్ నెంబర్ 1 ప్లే చేయండి అంటూ చాలామంది పంపించారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం అంటూ శ్రీకాంత్ నగర్ నుండి కోటేశ్వరరావు, విజయ, రమణమ్మ, కూర్మారావు, వేద ప్రకాష్, దామోదర్ గారు ఆరిలోబా నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ దోనిపూడి సూర్యనారాయణమూర్తి, ప్రమీల, మద్దిలపాల నుండి కోరుతున్నారు. ఓకే, సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ కొవ్వూరి సత్తిరెడ్డి, పసలపూడి నుండి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ అనకాపల్లి నుండి ఆడారి సత్యనారాయణ, సంతోష్ కుమార్, అనూష కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ ఆడారి ప్రసాద్, సత్య, మీనాక్షి, షణ్ముఖ్ కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 1 మీ అందరి కోసం మీరు కోరిన ఈ పాటని మరొక శ్రోత మెసేజ్ చేశారు, గవరపాలెం నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి. సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయండి అంటూ, అలాగే సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయండి అంటూ కొండలరావు, సయానా, హెచ్పి కాలనీ, విశాఖపట్నం నుండి కోరుతున్నారు. మరి మల్లెపువ్వు సినిమా నుండి చిన్న మాట అనే ఈ పాటని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ దువ్వాడ శాలిని కార్తీక్ గారు కోరుతున్నారు. ఓకే, తప్పకుండా అండి, మీకోసం మీరు కోరిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినేయండి.

మధురిమ కార్యక్రమంలో మాకోసం సాంగ్ నెంబర్ 2ని ప్లే చేయండి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి, పూజ, దిలీప్, అన్విత కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 2ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ రేసవాణిపాలెం శివ టైలర్స్ కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 2ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఓకే, సాంగ్ నెంబర్ 2ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 2ని వెలుగునీడలు చిత్రం నుండి కళ కానిది విలువైనది అనే పాటని ప్లే చేస్తున్నాను, వినండి.

మధురిమ కార్యక్రమంలో మాకోసం సాంగ్ నెంబర్ 3ని ప్లే చేయండి అంటూ వైవి గిరి శ్యామల టీచర్స్ కాలనీ శ్రీకాకుళం సాంగ్ నెంబర్ 3ని మాకోసం కూడా కనకరాజు ఆదిలక్ష్మి జ్యోతినగర్ మరిపాలెం నుండి సాంగ్ నెంబర్ 3 మాకోసం ప్లే చేయండి అంటూ అనంతపూర్ మహేష్ సాంగ్ నెంబర్ 3ని మాకోసం వినిపించండి అంటూ జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 3ని మాకోసం ప్లే చేయండి అంటూ సుగుణా సతీష్ ఓల్డ్ డైరీ ఫామ్ సాంగ్ నెంబర్ 3ని మాకోసం కూడా ప్లే చేయండి అంటూ బాలకృష్ణ టైలర్ ఎన్ఏడి జంక్షన్. మరి సాంగ్ నెంబర్ 3 మాకోసం కూడా ప్లే చేయండి అంటూ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి కోరుతున్నారు. మరియు మునగపాక నుంచి నాగేశ్వరరావు మంగరత్నం కార్తీక్ శిరీష నిర్మల కోరుతున్నారు. శ్రీ రవి టైలర్స్ లక్ష్మీ నాగబాబు మదీనా దొండపర్తి నుంచి కోరుతున్నారు. మీ అందరి

మధురిమ కార్యక్రమంలో సాంగ్ నెంబర్ 4ని మా కోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నవారు కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకారావు పార్వతి.

సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా ప్లే చేయండి అంటూ నిజామాబాద్ నుండి కోరుతున్నారు మురహరి యశోద జానకిరాజు. సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్లే చేయండి అంటూ శ్రీకాకుళం నుండి దుర్గారావు కుమారి మోహనసాయి కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్లే చేయండి అంటూ కుమార్ టైలర్స్ ఎన్ఏడి జంక్షన్ నుండి కోరుతున్నారు. సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్లే చేయండి అంటూ రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుంట నుంచి. సాంగ్ నెంబర్ 4 మా కోసం ప్లే చేయండి అంటూ తేజు సిరి సునీత కార్షెడ్ నుండి కోరుతున్నారు. మీరు కోరిన ఈ పాట సాంగ్ నెంబర్ 4 మోగ మనసులు చిత్రం నుండి పాడుతా తీయగా చల్లగా ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వినేయండి.

మధురిమ కార్యక్రమంలో సాంగ్ నెంబర్ 5ని మా కోసం ప్లే చేయండి అంటూ సత్యనారాయణ ఆర్పి పేట కంచర్పాల నుండి కోరుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 5ని మా కోసం ప్లే చేయండి అంటూ పులి వెంకటేశ్వర రెడ్డి, కె వెంకట సుబ్బారెడ్డి, పి రామసుబ్బారెడ్డి, కానల విలేజ్, నంద్యాల జిల్లా. సాంగ్ నెంబర్ 5ని మా కోసం ప్లే చేయండి అంటూ శ్రీనివాస్ జిల్లా పరిషత్ నుండి కోరుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 5ని మా కోసం ప్లే చేయండి అంటూ సిహెచ్ ప్రసాద్, సాయి చైతన్య, లక్ష్మి, నిత్య, రెహాన్షి, ప్రవళిక, కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి కోరుతున్నారు. మరి మీ అందరి కోసం మీరు కోరిన ఈ పాట సాంగ్ నెంబర్ 5ని మా కోసం కూడా ప్లే చేయండి అంటూ శ్రీనివాసరావు, లక్ష్మి, నవీన్, కుమార్, హేమ, హమనీష్, దుర్గాప్రసాద్, అనూష, గురు, దీపక్ జోషి, సబ్బవరం, గాంధీ స్ట్రీట్, జోడిగుళ్ళు నుండి కోరుతున్నారు. మీరు కోరిన ఈ పాట మీకోసం వస్తుంది. దళపతి చిత్రం నుండి యమునా తటిలో అనే పాట వినేసైంది.

0: మీరింతవరకు మధురిమా కార్యక్రమంలో మా చాయిస్లో మరి శ్రోతలకు నచ్చిన పాటల్ని విన్నారు కదండి. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz రెయిన్బో సాగరిక ఇదో.

క్రమంలో మనం తెలుసుకునే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేనండి భలే భలే మగాడి ఓయ్. మరి ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ. హీరో నాని లక్కీగా, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నందనగా నటించారు. మరి ఒకే సినిమాలోని ఆ సినిమా విశేషాలని, సినిమాలోని పాటల్ని మీ అందరికీ వినిపించే కార్యక్రమమే ఏకచిత్రగానం. దర్శకుడు మారుతి, సంగీతం గోపీసుందర్ అందించిన ఈ సినిమాకి వి వంశీకృష్ణారెడ్డి ప్రొడక్షన్లో నిర్మించారు ప్రమోద్ ఉప్పలపాటి, అలాగే GA2 పిక్చర్స్ యువి క్రియేషన్స్లో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రజాదరణ చాలా బాగా పొందిందనే చెప్పాలి. మరి కార్యక్రమంలో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు భలే భలే మగాడి ఓయ్ సినిమా నుండి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. మొట్టమొదటి అనే సాంగ్ని సచిన్ వారియర్ గానంలో ఇప్పుడు వినండి.

మగాడి ఓయ్ సినిమా గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ సినిమాకి సంగీతం గోపీసుందర్ అందించగా సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, భాస్కర భట్ల, రవికుమార్ అందించారు. అయితే మరి కథ విషయానికి వచ్చేసామంటే, లక్కీ సమస్య చాలా తెలివైన యువకుడుగా మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉంటాడు. కానీ అతనికి ఒక ప్రత్యేకమైన సమస్య ఉంటుంది. ఒక విషయం మీద దృష్టి పెట్టినప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగిన విషయాలను మర్చిపోతూ ఉంటాడు. ఈ మతిమరపు కారణంగా అతని జీవితంలో తరచూ హాస్యాస్పదమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అతని కుటుంబానికి కూడా ఈ విషయం తెలుసు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకునే ముందు మరొక పాట వినేద్దాం. మరి భలే భలే మగాడి ఓయ్ సినిమాలో హెలో హెలో ఈ పాటకి కార్తీక్ చిన్మయి శ్రీపాద గానంలో సంగీతం గోపీసుందర్ అందించగా సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించారు.

ఏక చిత్ర గానంలో భలే భలే మగాడి ఓ ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. అయితే ఒక సందర్భంలో లక్కీకి నందన పరిచయం అవుతుంది. నందన ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. లక్కీ ఆమెను ఇష్టపడతాడు. ఆమె కూడా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది.

కాని లక్కీ తన మతిమరుపు సమస్యను నందనకు చెప్పడు. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతున్న కొద్దీ లక్కీ ఒకేసారి అనేక విషయాలను మెసేజ్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. దాంతో అతని మతిమరుపు మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో భలే భలే మగాడివోయ్ సినిమాలోని టైటిల్ సాంగ్ కార్తీక్ మోహన భోగరాజు గానంలో వినేయండి.

0: భలే భలే మగాడి ఓయ్.
1: ఏకచిత్ర గానంలో భలే భలే మగాడి ఓయ్ సినిమా గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి నందనను కోల్పోతాననే భయంతో లక్కీ కొన్ని విషయాలను దాచిపెడతాడు. ఒక సందర్భంలో చెప్పిన మాటను మరో సందర్భంలో మర్చిపోవటం, ఒకరికి చెప్పిన విషయాన్ని మరొకరి ముందు వేరే విధంగా చెప్పడం వంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అతని స్నేహితులు కూడా పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు, కానీ ఒక్క సమస్యను పరిష్కరించబోయే సమయంలో మరో సమస్య ఎదురైపోతూ ఉంటుంది. చివరికి లక్కీకి ఉన్న మతిమరుపు సమస్య గురించి నందనకు నిజం తెలుస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తి తనతో నిజం చెప్పలేదని నందన బాధపడుతూ ఉంటుంది. లక్కీ కూడా తన ప్రవర్తన వల్ల ఆమెకు బాధ కలిగిందని తెలుసుకుంటాడు. అతను

నందనను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదని, తన సమస్య వల్ల పరిస్థితులను ఎదుర్కోలేక అలా జరిగిందని వివరించడానికి ప్రయత్నిస్తాడు. కార్యక్రమంలో ఎందరో అనే పాటని మీకోసం ప్లే చేస్తున్నాను, వినేయండి. రేణుక అరుణ్ గానంలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

ఎందరో మహానుభావులు భలే భలే మగాడు ఓయ్ సినిమా నుండి ఈ పాటని విన్నారు కదండి. అయితే చివరికి అతను నందనను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో అలా చేయలేదని, తన సమస్య వల్ల పరిస్థితులను ఎదుర్కోలేక అలా జరిగిందని వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్లో చివరికి లక్కీ తన సమస్యను అంగీకరిస్తాడు. నందన కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. లక్కీ నందన ప్రేమకు కుటుంబాల ఇరు కుటుంబాల అంగీకారం లభిస్తుంది. వారి వివాహంతో కథ సుఖాంతంగా ముగుస్తుంది. ఈ సినిమా ప్రధానంగా ప్రేమ, మతిమరుపు వల్ల వచ్చే హాస్యం, కుటుంబ సంబంధాలు, నమ్మకం, నిజాయితీ చుట్టూ తిరుగుతుంది. మనిషిలో ఉన్న ఒక లోపం అతని మొత్తం వ్యక్తిత్వాన్ని నిర్ణయించింది.

ఉంచదు. పరస్పర అవగాహన, నమ్మకం సంబంధాల్లో ముఖ్యమైనవి. కార్యక్రమంలో చివరిగా హెలో హెలో కార్తీ గానంలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు.

మధుమంజరి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కొమరంపులి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ సినిమాలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తదుపరి నెక్స్ట్ మిరాయి సినిమాలో తేజ సజ్జా హీరోగా, రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ పాటకి అర్మాన్ మాలిక్ గానంలో, గౌరహరి సంగీతంలో కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. హార్ట్ అటాక్ మూవీ నుండి హీరో నితిన్, హీరోయిన్ అదా శర్మ జంటగా నటించిన ఈ సినిమా నుంచి ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పటి వరకు మదమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తలు వివరంగా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు.

వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయమున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్భర,
సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని

0: అంబేద్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్ శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మిక యాజమాన్య సంబంధాలు ఈ అంశంపై రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం వినండి.
1: కార్మికులకు యజమానికి మధ్య సక్రమమైన సంబంధాలు ఉన్నప్పుడే ఇరువురికి ప్రయోజనం. చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా యజమానులు కార్మిక హక్కులను అమలుపరిచినప్పుడే సంబంధాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా బిల్డింగ్ పెయింటింగ్ కార్మికులు యజమానులు సంబంధాలు గురించి తెలుసుకోవాల్సి ఉన్నది. బిల్డింగ్ పెయింటింగ్ వృత్తిదారులు అసంఘటిత రంగానికి చెందినవారు. సంఘటిత అసంఘటిత రంగాలు ఈ రెండు వేరు వేరు. సంఘటిత రంగంలోనంటే వారికి ఏదో కొన్ని చట్టపరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో వారికి అటువంటి ఏమీ లేవు. ప్రభుత్వ జాతీయ శాంపిల్ సర్వే సంస్థ

జరిపిన సర్వే ప్రకారం మన దేశంలో వ్యవసాయ కార్మికుల తర్వాత భవన నిర్మాణ కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం వెల్లడైంది. సంఘటిత రంగంలో ముఖ్యంగా వచ్చే వాటిలో కొన్ని వివరిస్తే, 1948 ఫ్యాక్టరీ చట్టం పరిధిలోనికి వచ్చే పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుకాణాలు, వ్యాపార సంస్థలు వర్తించే చట్టాల పరిధిలోనివి. ఈ చట్టాల పరిధిలోనికి వచ్చే కార్మికులకు సాంఘిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి అవసరమైన వ్యవస్థ ఈ రంగంలో ఏర్పాటై ఉన్నది. ఈపిఎఫ్ఓ మరియు ఈఎస్ఐ పథకాల ద్వారా వ్యవస్థీకృత సాంఘిక భద్రతా కవచం కార్మికులకు ఏర్పాటై ఉన్నది. ఇక అసంఘటిత రంగానికి వస్తే వారికి అనువర్తించే కార్మిక చట్టాలే లేవు. ఏదో ఋతువును బట్టి తాత్కాలికంగా ఉపాధి లభించడం, కార్మికులు వలసపోవడం, అవసరాన్ని బట్టి ఇచ్చే వేతనాలు, పనులు ఒకే చోట కేంద్రీకృతమై ఉండకపోవటం, దినభత్యం మీద అవసరం ఉన్నప్పుడే పని ఇవ్వడం, సంస్థాగతమైన సహాయం ఏదీ లేకపోవడం, కలిసి కట్టుగా బేరమాడే స్థితి లేకపోవడం ఈ రంగంలో కనిపించే ఇతర లక్షణాలు. ఇకపోతే దేశం ఎంతో అభివృద్ధి పొందాలో ముందుకు పోతున్నది. అయినా ఇంకా ఈనాటి అసంఘటిత రంగంలోని కార్మికుల పరిస్థితి అదే విధంగా అంతే దారుణంగా ఉంది. నిర్మాణ రంగం నేడు పరిశ్రమ హోదాను కోరుకునే స్థాయికి చేరుకుంది. కానీ నిర్మాణ రంగ కార్మికులు మాత్రం ఎలాంటి హక్కులు లేకుండానే ఉన్నారు. కనీసం పని భద్రత, చేసిన పనికి తగిన పారితోషికం, ప్రమాదాలు సంభవించినప్పుడు బీమా సదుపాయం, అనారోగ్యం పొందినప్పుడు వైద్య సదుపాయాలు, వారి పిల్లల కోసం విద్యా సదుపాయాలు, ఇలా ఏవీ కూడా వీరికి మిగిలిపోయాయి. ముఖ్యంగా భవనాలకు, భవంతులకు అందమైన కొత్త కొత్త రంగులు వేసి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పెయింటర్ల జీవితాల్లో ఏ అందము ఆనందము అన్నదే లేదన్నది కఠోర వాస్తవం. ప్రస్తుతం బిల్డింగ్ పెయింటింగ్ వృత్తి నిర్మాణ రంగంలో ప్రథమ స్థానంలోనే ఉన్నది. ఒకప్పుడు చివరి స్థానంలో ఉండేది. అప్పుడు కొంచెం తక్కువగా సున్నాలు ఇలాంటివి కొట్టేసి రంగులేస్తే సరిపోయేది. వారు కట్టినదే కళగా కనపడేవి. ప్లాస్టింగ్లు కానీ ఇతర కార్పెంటరీ వర్క్లు కానీ అప్పుడు ఆ రకంగా అందంగా ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా పెయింట్ వేస్తేనే అందం. పూర్వం మనం చూసేవాళ్ళం సినిమాల్లోనో, లేకపోతే విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తేనో, లేకపోతే మ్యాగజీన్లోనో అందమైన బిల్డింగ్లు ఇతర దేశాల్లో చూసి ఆహా ఎంత బాగున్నాయో అనుకునేవాళ్ళం. అలాంటి బిల్డింగులు ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి వీధుల్లోనూ ఇప్పుడు ఉన్నాయి. అలాంటి రంగులు ఇప్పుడు ప్రతి చోట వేయగలుగుతున్నాం. బిల్డింగ్ పెయింటింగ్ గుర్తుదారులకు యజమానులకు ఎవరంటే, ఈ అందమైన బిల్డింగ్లు పెయింటింగ్ వేసేటువంటి యజమానులందరూ కూడా ఈ పెయింటర్లకు యజమానులే. ప్రతి అభివృద్ధిలోకి ఉంది, వృత్తిదారులే అభివృద్ధిలో లేరు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు, బిల్డర్సు మొదలగు వారంతా పెయింటర్స్కి పనిచేసే రోజు వేతనం తప్ప ఇంకా కార్మికులకు వర్తించే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. అదనపు సౌకర్యాలు కూడా ఏమీ లేవు. పని చేస్తే తిండి, లేకపోతే లేదు. ఇక వేతనాలు పెరుగుదలంటారా, నత్తనడకలో ఉన్నాయి. అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎవరు పెంచుతారో, ఎలా పెరుగుతాయో తెలియదు. పెరిగినా పెంచవలసినంత పర్సంటేజీ కూడా అప్పుడున్నటువంటి జీవన పరిణామానికి అనుగుణంగా పెంచట్లేదు. నిర్మాణ రంగంలో ప్రతి వృత్తికి ఒక మేస్త్రి ఉంటారు. అతని వద్ద కనీసం 5-6 పనివాళ్ళు ఉంటారు. ఈ మేస్త్రిలే యజమానితో ముఖ్య సంబంధికుడిగా ఉంటారు. భవన యజమాని వద్ద ఈ మేస్త్రీలు కాంట్రాక్ట్గా పనికి ఒప్పుకున్నప్పుడు అడుగుల లెక్కన కానీ యూనిట్లు గజాల లెక్క ఉంటుంది. ఈ రేట్లు ఒప్పుకోవడంలో ఈ మేస్త్రీలు ఒక మేస్త్రికి పొంతనం ఉండటం లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఉంటుంది. ఒకరి పనితనం అదే విధంగా ఉంటుంది, ఒక పనితనం తక్కువగా కూడా ఉంటుంది. కాకపోతే యజమాని ఈ దగ్గర మాట్లాడుకునే విధానం సక్రంగా లేకపోవటం వల్ల ఇరువురు బిల్డింగ్ యజమాని కానీ మేస్త్రి కానీ ఓ పద్ధతి ప్రకారంగా రేట్లు మాట్లాడుకుని అనుకుని రాసుకుని చేసినట్లయితే బిల్డింగ్ అయిపోయిన తర్వాత, వర్క్ పూర్తి అయిన తర్వాత పేచీలు పడకుండా అది సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా ఇద్దరికి సమయం కుదరట్లేదు. ఎందుకనంటే చేసిన తర్వాత నువ్వు

ఇంత అని దానికి ఇంత అని మేస్త్రి ఏమో నాకు 1000 వస్తాయి అంటాడు, ఆ యజమాని ఏమో నీకు ఇంత రావు ఇంతే అని అంటారు. ఈ పేచీల వల్ల సంబంధాలు మళ్ళీ రెండోసారి అతను బాగా పెయింటింగ్ వేశాడు, పద్ధతిగా వేశాడు, రెండోసారి పీల్చుకునేటట్టు చేయాలంటే యజమానితో సరైనటువంటి సంబంధాలు ఉంటే పలానా సుబ్బారావు మా ఇంటికి వేశాడని ఆ యజమాని కూడా ఇంకొకరితో చెప్పడం జరుగుతుంది. పేచీలు పడటం వల్ల ఈ మేస్త్రికి ఇతర చోట రికమెండేషన్ చేయకపోగా ఆయన ఇంక రెండోసారి మళ్ళీ పిలవడు, అయినా ఈయన నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని ఇతను రెండోసారి వెళ్ళడు. ఇలా ఖాతాలు మేస్త్రికి తగ్గుతాయి, అటు యజమానికి కూడా సక్రమైనటువంటి వర్కర్స్ ఉండరు. నిర్మాణ రంగంలో వివిధ వృత్తులకు సంఘాలు ఉన్నాయి, అవి ఆయా వృత్తిదారులు ప్రయోజనాలకు కూడా కృషి చేయడం జరుగుతుంది. కార్మికులకు యజమానికి వచ్చే సమస్యల పరిష్కారానికి సంఘాలు కృషి చేస్తున్నాయి. పెయింటింగ్ వృత్తిదారులు అల్పాదాయ వర్గానికి చెందినవారు, నెలలో 15-20 రోజుల కంటే పని చేసేటువంటివి ఉండవు. వృత్తిదారులు అల్పాదాయ వర్గానికి చేయటం వల్ల అనారోగ్యం, ఆదివారాలు సెలవు, నిత్యం పని ఉండకపోవడం, పని రోజుల్లో నాగాలు ఉండటం వల్ల సంవత్సరం మొత్తం మీద ఈ తక్కువ రోజుల ఆదాయంతోనే జీవించవలసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్కర్కి రోజువారీ వేతనం సర్వీసు కాలాన్ని బట్టి, అతను సంవత్సరంలోనే పెయింటింగ్ పని వచ్చిన వాళ్ళలాగా ఉంటాడు, 10 సంవత్సరాల నుంచి పెయింట్ చేసిన వాళ్ళలాగా ఉంటారు. అయితే అతనికి ఎంతవరకు వచ్చనేటువంటిది ఈ అసోసియేషన్లో నిర్ణయం చేసి అతని సర్వీస్ కాలాన్ని బట్టి ఉండాలని సంఘం కోరుతుంది, వృత్తిదారులు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా సంఘాలు కూడా వృత్తిదారుల సంక్షేమానికి యజమానులను కొన్ని కోరికలను కోరుతూ సంక్షేమ కార్యక్రమాల రూపం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. కార్మిక సంఘాలు యజమానులకు కార్మికుల కోరికలను, వాటిలోని ముఖ్యమైనవి కొన్ని యజమానులను కోరే సహాయాలను గురించి మీకు వివరిస్తాం. 1, ప్రతి వర్కర్కి ప్రమాద బీమా కనీసం 2 లక్షల రూపాయలకు ఉండాలని, ఉచిత బస్ ప్యాస్ ఇప్పించాలని 2. 3, ఈ వర్కర్స్కి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని, 4, రోజువారీ వేతనం ఏదో 2 ఏళ్లకో 3 ఏళ్లకో కాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1 కానీ మార్చి 1 కానీ ఏప్రిల్ 1 కానీ పెంచి 1 సంవత్సరంలో 1 రోజు పెట్టుకుని ఆ రోజు నుంచి వేతనాలు పెరుగుదల చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రయోజనాలు ఏమిటంటే, ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల కార్మికుల కంటే యజమానులకే ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రమాదానికి గురి అయిన వారికి కుటుంబాలను ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకునే యజమానికి రిస్క్ లేకుండా ఉండేందుకు ఉపయోగం. మరి ఎక్కడన్నా పడి దెబ్బలు తగిలినా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా, ఏ రకంగా అయినా యజమాని ఎంతో కొంత బేరు దానికి రిస్క్ సహాయం చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఇన్సూరెన్స్ ఉంటే సంవత్సరానికి 100 రూపాయలు కట్టిన వాళ్ళకి 1 లక్ష, 200 కట్టిన వాళ్ళకేమో 2 లక్షలు. ఇలా యజమానులు వాళ్ళ దగ్గర చేసేటువంటి వాళ్ళకి, ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారంటే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనులు చేస్తుంటారు, వారు చేయించటం విధాయకం. అలాగే ఉచిత బస్ ప్యాస్, ఉచిత ఛార్జీలు కనిస్తే వేళకు పనికి వచ్చే సులువు మార్పు. ఏ రోజు డబ్బులు ఆ రోజు అయిపోయేటువంటి కార్మికులకి బస్సులో ఈ డబ్బులున్నాయా పొద్దున జేబులో చేయిపెట్టి చూసుకోకుండా ఉచిత బస్సు ప్యాస్ కూడా కొనిస్తే ఆ నెలకి పొద్దున్నే బయలుదేరి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం టైంకి పనికి రావటానికే కాకుండా 90% పనివారు మధ్యాహ్నం పస్తులతో పనిచేస్తున్నారు. ఇది యథార్థమైనటువంటి విషయం. ఎందుకంటే వారికి ఉండేటువంటి ఇబ్బందుల వల్ల క్యారేజీ పొద్దున్నే కాక, క్యారేజీ తయారవునా 10 అయిపోతుంది పనికి రావాలంటే తీసుకుని. సాయంత్రం ఇతను పొద్దుపోయేటప్పటికి డబ్బులు తీసుకునేటప్పటికి రేషన్ షాప్ ఉండదు, ఉదయం కొని చేసి కట్టాలంటే కష్టమైన పని. ఈ రకంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు క్యారేజీ లేకుండా పనికి. మధ్యాహ్నం ఏం చేస్తారంటే సమోసా టీ తాగే పని చేస్తారు. దీని వాళ్ళు ఆరోగ్యాలే కాకుండా చేసే పనుల్లో ఉత్సాహంగా చేయడం కూడా ఉండదు. జనబూడ భోజనం పెడితే 15-20 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు. అయితే 10 గంటలు కలిసి వస్తాయి, వాళ్ళకు కూడా కొంచెం ఊరట కలుగుతుంది. ఉదయాన్నే లేవగానే ఇంక క్యారేజీ కోసం చూడకుండా ఆ బస్ బ్యాగ్ జేబులో పెట్టుకుని చక్కగా వచ్చేస్తే మధ్యాహ్నం భోజనం ఇక్కడే కాబట్టి పని కూడా అవుతుంది. ఇది కొంతమంది భవన యజమానులని మా సంఘాలు కోరుతున్నాయి. ఏంటంటే ప్రయోగం చేసి చూడండి, దీంట్లో నష్టం లేదు, మీరు కూడా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. నిర్మాణంలో అయ్యే ఖర్చులు ఇది ఖర్చు పెట్టినా ప్రయోజనమని యజమానికి చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, నిర్మాణ రంగ కార్మికుల కొరత ఉంది. ఇది మరింత పెరిగి
రానున్న కాలంలో

0: నిర్మాణ రంగంలో వివిధ పనివారుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణ రంగంలోనున్న కార్మికులు ఎక్కువగా పట్టణ నగర ప్రాంతాల్లోనే పనిచేయవలసి వస్తుంది. కార్మికులకు వచ్చే ఆదాయం స్వల్పం. ఇంటి అద్దెలు, రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరగటం, చాలీ చాలని తిండి, పస్తులతో ఉన్నవారే ఎక్కువ. అందువల్ల వీరి పరిస్థితులు తెలుసుకొని ఈ వృత్తిలోకి ఎవరూ రావడం లేదు. ఉన్నవారు కూడా కొంతమంది ఈ ఖాళీ టైంలో వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పూర్వం ఏం చెప్పారంటే, మా పిల్లలను మీ పనిలో పెట్టుకోండి అని. కార్పెంటర్ పనిలోను, ఇంకా పెయింటింగ్లోను, తాపి పనిలోను పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే చదువుకున్న దాకా పనుల్లోకి రానివ్వటానికి పిల్లలను పెట్టుకుంటే కేసు అని పెట్టుకుంటలేదు. పిల్లలందరికీ కూడా చదువుకునే అవకాశాలు వచ్చినాయి. రావటం వల్ల నిర్మాణ రంగంలోని తాపి పనులకి వాడడం పంపించడం లేదు ఆ పిల్లల్ని. ఈ వృత్తిదారులు కింద నుంచి పని నేర్చుకుని పైకి వచ్చేటువంటి లేరు. సందర్భంగా ఏ పని తెలియక గబుక్కుని 4 రోజులు వచ్చి బ్రష్ పట్టుకుంటే అతను పనివడం అనుకుంటే సరిపోదు. ఈ రోజుల్లో పెయింటింగ్ పని కూడా నిపుణత గల పనే. పూర్వం సున్నంలా కొట్టేది కాదు కాబట్టి ఇది నిపుణత గల పనే. దానికి కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. కార్పెంటరీ వర్క్లోనైనా అంతే ఉండాలి, తాపీ పనిలోనైనా అంతే ఉండాలి. నిర్మాణంలో కూడా మంచి అనుభవం లేనటువంటి వాళ్ళు వస్తే ఏమీ అది సక్రమంగా నడవదు. నిర్మాణ రంగ కార్మికుల కొరత ఎందువలన వస్తున్నది అని ఈ రంగానికి చెందిన విద్యులు, భవన నిర్మాతలు, ప్రభుత్వము ఆలోచన చేసి దేనివల్ల ఈ కొరత ఏర్పడుతుంది, ఎందువల్ల ఈ వృత్తిలోకి కార్మికులు ఎక్కువ మంది రావటం లేదు అనే దాని మీద తెలుసుకుని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పెట్టి అమలు జరిపినట్లయితే వచ్చేటువంటి కార్మికులకు కూడా ఈ పని పైన భద్రత ఉంది అనేటువంటిది కలిగి తప్పకుండా ఈ పనిలో చేరతారు. అందువల్ల భవన నిర్మాతలు, ప్రభుత్వము ఈ విషయమై దృష్టి పెట్టుట చాలా అవసరం. యజమానులు సక్రమంగా కార్మికులకు ప్రోత్సహించి వారికి ఇవ్వవలసినటువంటి వేతనాలని సక్రంగా ఆలోచించి ఇవ్వగలగరని కోరుకుంటున్నాం. చివరగా కార్మికుల శ్రేయస్సు కోరే యజమానులకు కార్మికులతో సత్సంబంధాలు ఎప్పుడూ ఉంటాయి.
1: కార్మిక యాజమాన్య సంబంధాలు గురించి రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎవరికి ఎవరు, పి దుర్గాప్రసాద్ గారి కథానిక.
2: మనిషి పుట్టుకే ఏడుపుతో ప్రారంభమవుతుంది, అయినా అమ్మ ఒడిలో అమ్మ స్పర్శతో నవ్వుతూ ఎదగడం ప్రారంభిస్తాడు. 1 సంవత్సరం వరకు, ఆ తర్వాత కోపతాపాలు, తను కావాలనుకున్నది సాధించడం కోసం ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ శ్రామికుడిగా, విద్యావేత్తగా, ఉద్యోగిగా, సంసారిగా, తండ్రిగా ఎన్నో పాత్రలను పోషిస్తూ తన పాత్ర పూర్తి కాగానే తిరిగి అయిన వాళ్ళందరినీ ఏడ్పించిపోతాడు. ఇది ఎవరి విషయంలోనైనా జరిగేదే, జరగక తప్పదు. కాకపోతే పుట్టినప్పుడు బిడ్డ ఏడుపు అందరినీ ఆనందాన్ని కలిగిస్తుంది, చివరి ఏడుపు గుండె బరువును మిగులుస్తుంది. అయినా ఆ వ్యక్తి వ్యక్తిత్వం, అతను నిర్వర్తించిన పనులు, బాధ్యతలు, సహాయక సహకారాలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతే ఆ వ్యక్తి జీవితం ధన్యమైనట్టే. ఆ కుటుంబ సభ్యుల జీవితాలు ఆనందదాయకమే. ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి స్పందించడం బాధ్యత అనిపిస్తే సాయం చేయడం మంచిదే. కానీ ఏ కష్టం నష్టం తెలియకుండా బాధ్యతలు ఎరిగిన వ్యక్తికి గొప్పవాడిని చేయాలనుకోవడం అవివేకం. అంతేకాదు అతని బ్రతుకుకు అర్థం లేకుండా చేయడం అవుతుంది. అలా అర్థం పర్థం లేకుండా పెరిగిన వ్యక్తే మదన్. తేరగా వస్తే తిని కూర్చోవటం, స్నేహితులతో కలిసి మందు కొట్టడం, జల్సాగా తిరగడం, ఇది అతని నిత్యకృత్యం. తండ్రి ఒక సన్నకారు రైతు. ఉన్న 2 ఎకరాల పొలాలతో మదన్ను చదివించాడు. ఐటీఐ పాస్ అవగానే అయిన వారి సాయంతో ఫ్యాక్టరీలో ఫిట్టర్ ఉద్యోగం సంపాదించి పెట్టాడు. మదన్ సంపాదన పరుడయ్యాడని పెళ్లి కూడా చేశాడు. మదన్ తండ్రికి ఒక ఆశ, అన్ని బాధ్యతలు తానే చేసుకుంటూ కొడుకుకి ఏ ఇబ్బంది లేకుండా ఉంచాలనుకున్నాడు. ఆ విధంగానే రోజులు గడుస్తున్నాయి. తండ్రి నేలను నమ్ముకుంటే కొడుకు స్నేహితులను నమ్ముకున్నాడు. మదన్కి ఫిట్టర్గా ఒక ప్రత్యేకత ఉంది. ఎంత మొరాయించిన మిషన్ అయినా అతని చేతుల్లో పడితే కొత్త మిషన్గా అవుతుంది. వర్క్ విషయంలో అంత మేధావి కాకపోతే తల్లిదండ్రుల ప్రేమానురాగాలు అతన్ని వ్యసనపరుని చేశాయి. స్నేహితులతో కలిసి రాత్రి పగలనగా తాగుతూనే ఉంటాడు. ఆ తాగుడు వల్ల లివర్ పాడై ఆపరేషన్ కూడా జరిగింది. అయినా బుద్ధి రాలేదు. మరలా మామూలే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్కి సందిగ్ధ అవస్థ. ఒక ప్రక్క మంచి మేధావి, మరో ప్రక్క పచ్చి త్రాగుబోతు. అందుకని అతను మత్తు చేష్టల వల్ల ఫ్యాక్టరీలో ఏ ప్రమాదమైనా జరగవచ్చు అని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగం నుంచి మదన్ని తొలగించారు. నాకేంటి, నా దగ్గర పనతనం ఉందనుకున్న మదన్ సొంతంగా తండ్రి సాయంతో చిన్న గ్యారేజీ పెట్టుకున్నాడు. అది బాగానే నడుస్తుంది. డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఇవ్వని వాళ్లకు పనిచేసి పెట్టేవాడు. అతనికి కావలసింది సాయంత్రానికి తాగడానికి డబ్బులొస్తే చాలు. అంతేగాని మరి కుటుంబం ఎలా నడుస్తుంది అన్న ఆలోచన లేకపోగా, ఆ ఉన్నారుగా తల్లిదండ్రులు, వాళ్ళకే భారం అంతా. ఒక వ్యక్తి పాడవడానికి బాగుపడడానికి ప్రేమానురాగాలే అన్నాడు ఒక మహాకవి. ఎందుకంటే అసలు ప్రేమానురాగాలు లేకపోయినా మనిషి మూర్ఖుడు స్వార్థపరుడు అవుతాడు. ప్రేమానురాగాలు శృతిమించిన బాధ్యతలు ఎరిగిన వాడు, క్రమశిక్షణ లేనివాడు, జీవితం పట్ల అవగాహన లేనివాడు అవుతాడు. కార్మికునికి క్రమశిక్షణ ఎంత అవసరం? ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే దేవుడు వరమిస్తాడో లేదో తెలియదు గాని ఆ ధూపం వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంది. ఆ సువాసన ఒకలాంటి పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా చూసినా మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచిస్తూ మధురానుభూతుల్ని కలిగిస్తుంది ధూపం. అలాగే కార్మికుల్లోని క్రమశిక్షణ అతనిని అతని కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది, ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరిస్తుంది. కానీ ఈనాటి వ్యక్తి విపరీతమైన వ్యసనదాహానికి ధనదాహానికి లోనవుతున్నాడు. వాటి కోసం ఉచ్చనీచాలాన్ని మరిచి అనేక అడ్డదారులు తొక్కుతున్నాడు. అందువల్ల ఆ వ్యక్తికే నష్టం. కానీ కార్మికుడు అలా కాదు. అతని యొక్క శక్తి యుక్తులు కర్మాగారాల ప్రగతికి, దేశ ప్రగతికి, కార్మిక సంక్షేమానికి ఉపయోగపడతాయి. ఈనాటి కార్మికులు గతంలో మాదిరి కాకుండా వ్యక్తిగత బాధ్యతలతో ముందుకు నడుస్తున్నారు. బాధ్యతల పట్ల అంకిత భావంతో ఉంటున్నారు. వారి కుటుంబ సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ మదన్ అలా కాదు, భ్రష్టుడైపోయాడు. అందుకు కారణం వ్యక్తిగత బాధ్యత లేకపోవడం వల్ల. అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని తండ్రి చూసుకునేవాడు. దానితో మదన్ విచ్చలవిడిగా త్రాగుతూ బానిసయ్యాడు. మదన్కి తోడబుట్టిన అన్న ఒకడున్నాడు. అతనికి ఒక ఎకరం పొలం ఇచ్చి గాలి వదిలేశారు. తల్లిదండ్రుల కారణాలు ఏమిటో ఎవరికీ అంతు చెక్కవు. అది నా కర్మ అనుకున్నాడు మోహన్. తాను ఏ పని చేసినా సజావుగా చేసుకుంటాడు. కష్టపడి ఎకరం పొలంలో పంట పండించుకుంటూ ఇతరుల పొలాల్లోనికి కూలికి వెళ్ళి డబ్బు కూడబెట్టేవాడు. దానితో ఎకరం పొలానికి తోడు మరో 2 ఎకరాలు కొన్నాడు. అతను పొలం చుట్టూ ఎటు చూసినా పచ్చదనమే. సెలయేరులా పారే పంట బోరులు, ఉరికే జలపాతంలా పంట బోదులోంచి నీరు వీలుగా పొలంలోనికి ఉరుకుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి డబ్బుతో పాటుగా మీకు 2 అపార్ట్మెంట్స్ ఇస్తామన్నారు. అందుకు మోహన్ ఒప్పుకోలేదు. పెదప కాలం పెదప బుద్ధిలో అనుకున్నాడు, పంట పొలాలని అపార్ట్మెంటుగా మార్చడం ఏమిటి? రేపన్నా రోజున తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? జనాభా పెరగవచ్చు, కానీ భూమి ఎక్కడ పెరుగుతుంది? మనకున్న భూమి 1 వంతు నీరు, 3 వంతుల నీటికోతకు భూమి తరుగుతుందేమో తప్ప పెరగదు అని ఆలోచిస్తూ చిరునవ్వుతో తన పొలాన్ని చూసుకున్నాడు. మట్టిని చేతిలోకి తీసుకుని కళ్ళకి అద్దుకున్నాడు. మోహన్కి ఒక నమ్మకం, మనిషి పద్ధతి ప్రకారం జీవిస్తే కాలం అన్యాయం చేయదు, పరిస్థితులు తప్పక మారతాయి, రైతు మళ్లీ రాజవుతాడు, జనం గుండెలో నవ్వుతూ జీవిస్తాడు, ఎన్నుముఖలాంటి రైతు ఎన్నటికీ వంగిపోడు, రైతును గౌరవించి పొలాలను పూజించే రోజులు వస్తాయని ఈ ఆలోచనలే అతనికి కొన్నంత ఆనందం, కోటి దీపకాంతులనిచ్చాయి. తాను ఎదగడమే కాకుండా ఇతరులు ఎదగాలని కోరుకునే మోహన్ మదన్ని ఒకసారి మందలించడానికి ప్రయత్నించాడు. మదన్ యావగింపుగా చూశాడు. తల్లిదండ్రులు, ఇప్పుడు వాడేమీ పాడైపోలేదు, ఎవరో చెప్పుడు మాటలు పట్టుకుని వాణ్ణి ఆడిపోసుకోకు అన్నారు. మోహన్ని రక్త సంబంధం విక్రించేసరికి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఉబికి వస్తున్న కన్నీళ్లని టవలతో తుడుచుకున్నాడు. ఎవరన్నా పోగొట్టుకున్న చోటే వెతుక్కోకపోతే వాడు మనిషే కాదు. అయినా నా వెర్రిగాని, నేను ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని కానప్పుడు నా మాట ఎలా వింటారు అనుకున్నాడు మోహన్. మదన్ రోజు

0: రోజుకి తాగుడు వ్యసనంతో దిగజారిపోతూ ఉంటే ఎందుకు ఇలా మారిపోయాడు అని బాధపడేవారు. కానీ తల్లిదండ్రులు ఏమీ చేయలేక నిట్టూర్చేవారు. ఏ పని చేసే పని ఆ పని చేస్తూనే ఉండాలి, అందులో నైపుణ్యాన్ని సంపాదించాలి, రాబోయే తరానికి ఆదర్శం కావాలి. శరీరానికి తగిన వ్యాయామం అందనప్పుడు మనసుకు ఏదో ఒక తీవ్రమైన చికాకు కలుగుతుంది. అప్పుడు వ్యసనం దెయ్యంలా ఆ శరీరంలో ప్రవేశిస్తుంది, తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. మదన్ విషయంలో అదే జరిగింది. అతని గ్యారేజీకి రిపేరుకు ఏ వాహనాలు రావడం లేదు. వాహన యజమానులు మదన్ పనితనం మీద నమ్మకం ఉన్నా తాగిన మైకంలో వాహనాన్ని పాడు చేస్తాడేమోనని భయపడ్డారు. కొద్ది కాలంలోనే గ్యారేజ్ మూతపడింది. చేతిలో డబ్బులు ఆడక వాళ్ళింటికి వెళ్ళింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వమనేవాడు తాగడానికి. మదన్కి ఇద్దరు పిల్లలు, పెద్దవాడు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు పచ్చి తాగుబోతూ. పెద్దలన్నా చుట్టుపక్కల వాళ్ళన్నా గౌరవ మర్యాదలు లేవు. ఇక రెండోవాడు, వాడికి అనారోగ్యం ఉంది. శరీరంలోని రక్తం ఒకే చోటుకు పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఆ బాధను తట్టుకోవడానికి తండ్రి మందు త్రాగడం, మత్తు ఇంజెక్షన్లు అలవాటు చేసేవాడు. వాడు బీకాం చదివాడు, కానీ ప్రయోజనం తాగుబోతయ్యాడు. మదన్ బాధ్యత గుర్తెరిగి వాడికి వైద్యం చేయించి ఉంటే కొంతలో కొంత బాగుపడేవాడు. బాధ్యత లేనివాడు ఎంత చెప్పినా అంతే. అందరూ చెప్పారు పలానా చోట ఈ అనారోగ్యానికి వైద్యం ఉంది తీసుకువెళ్ళమని. మొదట్లో ప్రయత్నం చేశాడు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు తరుముతుంటే వైద్యం మధ్యలోనే ఆపేశాడు. ఇక ఆ కుటుంబ పరిస్థితులు చూసిన వారికి గుండె చెరువైపోయింది. శరీరంలోని రక్త ప్రసరణ క్రమం తప్పితే అనారోగ్యం రాకుండా ఉంటుందా? పొలంలో నాట్లు సకాలంలో వేయకపోతే పంట పండుతుందా? పెద్దల అనుభవాలను దృష్టిలో ఉంచుకోకపోతే భవిష్యత్తు ఉంటుందా? కార్మికునికి కానీ కర్షకుని కానీ వ్యాపారికి కానీ విద్యావేత్తకు కానీ క్రమశిక్షణ లేకపోతే వారితో పాటు వ్యవస్థ కుంటుపడుతుంది అన్న నిజాన్ని అందరూ గుర్తెరగాలి. మదన్ చివరికి త్రాగటానికి డబ్బులు లేక బెంగతో జీవితాన్ని చాలించాడు. అతనిని ఎరిగిన వారందరూ ఇప్పటికీ బాధే. ఒక మంచి మెకానిక్ ఒక కర్మాగారానికి కానీ సమాజానికి కానీ చివరకు తనకైనా ఉపయోగపడకుండా పోయాడు. ఇక మదన్ కుటుంబానికి రక్షణ ఎవరు? కట్టుకున్న భార్యకు దిక్కెవరు? పెద్ద కొడుకు ఎంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు? చిన్న కొడుకు అనారోగ్య పరిస్థితి, ఇలా ఎన్నో ప్రశ్నలు మదన్ కుటుంబాన్ని, చుట్టుపక్కల వాళ్ళు వారిని వేధిస్తున్నాయి. కానీ ఎవరికి ఎవరు? ఈనాడు కర్మాగారాల్లో కానీ వృత్తిపరంగా కానీ కార్మికులు తన పని తాను చేసుకుంటూ ఐటీఐ నుండి డిప్లొమో, బీటెక్, ఎంటెక్ వరకు చదివి ఉన్నత స్థాయి ప్రమోషన్లు అందుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలాగానే కార్మికుని యొక్క జీవన ప్రస్థానం అటు విద్యలో కానీ ఇటు వృత్తిలో కానీ ఆగకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వీలుగా కొనసాగుతూనే ఉండాలి.
1: ఎవరికి ఎవరు? పి దుర్గాప్రసాద్ గారి కథానిక మీరింతవరకు విన్నారు. ఇప్పుడు కార్మిక గీతం.

దర్శకులు కార్మికులు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్పై మీరింతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. తెలుగు సినిమా పాటలు వింటారు. బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

బిజినెస్ మ్యాన్ సినిమా నుండి ఎస్ సుచిత్ర, గానంలో తమన్, సంగీతంలో భాస్కర్ భట్ల, రవికుమార్, సాహిత్యంలో విన్నారు మరొక పాట. యువ సినిమా నుండి శంకర్ మహాదేవన్, సునీత సారథి, లక్కీ అలీ, కార్తీక్ గానంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో, వేటూరి సుందరరామూర్తి సాహిత్యంలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం రెండేళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తారే, ఆ రాష్ట్ర అభివృద్ధి గాని, ఆ రాష్ట్ర సంక్షేమం గాని, ఆ రాష్ట్రం తాలూకా పురోగతి సూచిక గాని పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తున్నా. లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
2: నెల్లూరులో ఎన్ టు ఎన్ రోడ్ చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్కు, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేశాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేశాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.

సాగరీకతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

0: 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీఢీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్లనాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్దరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్లపట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 388 పట్టాలు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ అందించే బాధ్యత నేను తీసుకుంటాను.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: एशियन गेम्स 2026 आईची नगोया.
4: बहुत बहुत स्वागत है दोस्तों आप सबका एशियन गेम्स 2026 की ताजा अपडेट में. मैं हूं मोहम्मद शाहिद आजमी और मेरे साथ हैं विदुषी वत्स. से चलिए आज इस घंटे की अपडेट की शुरुआत करते हैं स्क्वैश से बात करते हैं, जहां कांटे की टक्कर है, जबरदस्त मुकाबला देखने को मिल रहा है. ओमाहिल टीम स्पर्धा के पूल सी मुकाबले में भारत की जापान के बीच रोमांचक टक्कर है. भारत ने जोरदार शुरुआत करते हुए पहला मैच अपने नाम कर लिया, लेकिन जापान ने

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. మరికొద్దిసేపట్లో మహిళావాణి కార్యక్రమంలో భాగంగా నదులను చూస్తే మీకు ఏం అనిపిస్తుంది అనే అంశం గురించి శ్రీమతి డివి మానస గారి వ్యాఖ్యానం వింటారు.
1: లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
1: అంతే.
2: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతమండి. మహిళలు మాత్రమే పాల్గొని ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నంబర్లకు జత చేయగలరు. మరి మీరు కాల్ చేసి మాట్లాడాలి అంటే ఈనాటి అంశం మీకు తెలియాలి కదా. నదులని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదండి, అప్పట్లో నదులకి ఇప్పట్లో నదులకి డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటా అని కదూ. ఈ కాలంలో నదులన్నీ కూడా ఎంతో చెత్తతో నిండి ఉంటూ ఉన్నాయి. అలాగే నదులను చూడ్డానికి వెళ్ళేవారు అక్కడ చెత్తను పారివేయడం కానీ అలాంటివి ఏమీ చెయ్యకుండా ఉంటే చూడ్డానికి అవి చాలా బాగుంటాయి. అవి మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. మరి ఆ వరాన్ని మనమే పాడు చేసుకుంటే ఎలా చెప్పండి. అలాగే ఈ మధ్య యువత అయితే ఇలాంటి నదులని సరస్సుల్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అది ఒక మంచి మార్పుగా అనిపించింది. మరి అలాంటి నదులను చూస్తే మీకేమనిపిస్తుంది? మన భారతదేశంలో వీటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది కదూ. మరి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో విందాం. హలో
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: సూర్యకుమారి గారిని బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నామండి, అందరూ బాగుండాలి, అందులో మనం
0: ఉండాలి. చెప్పండి సూర్యకుమారి గారు, నదులు అనిపిస్తుంది?
1: అప్పట్లో నదులు నిశ్చలంగా అలా ఉండేవండి, మామూలుగా అలా సాఫీగా ఇంకా ఉండేవి. ఇప్పుడు అలా లేదండి, టైం టైం మారిపోతున్నాయి. ఇంకా మనుషులు మారిపోయినట్టుగా అలాగే మారిపోయి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి. ఏ టైంలో నీ వచ్చేస్తుందో ఎట్నుంచి వస్తుందో తెలియలేదు. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇది వరకంటే ఆ ఏట్లో అంటే మా చిన్నప్పుడు చిన్నపిల్లలు ఉండేటప్పుడు స్నానం చేసేవాళ్ళం అండి, శ్రీకాకుళంలో. తర్వాత కేడిపేట వెళ్ళినప్పుడు కూడాను అక్కడ కూడాను స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఏ రకంగా ఎట్నుంచి వస్తుందో తెలీదు. అందువల్ల ఏంటంటే ఇంకా స్నానం చేయడం కానీ ఇంకేం ఉండవు, ఇంకా దూరంగా ఉండి చూడడమే.
0: మరి ఏం చేయొచ్చు అంటారు వాటిని చక్కగా మార్పు
1: తీసుకురావడానికి? అది
0: ఏం చేయలేమంటారా?
1: మనం అంటే ఇప్పుడు మనం మారితేనే అవి మారడానికి అవకాశం ఉంటుందేమో, కానీ మనం మారినప్పుడు ఇంకా అవి మారవు కదా.
0: మనం మారాలి.
1: అది మనకే ఎంత ఉంటే పవర్ అనేది మనకు వచ్చేసింది అంటే ఎవరికి వాళ్ళు అనేసుకుంటున్నారు, మనకే ఉంది పవర్ అని చెప్పేసి మనం అనుకునేటప్పుడు మరి ఆ ప్రకృతికి ఇంకా అంతకన్నా ఉంటుంది కదా.
0: అంతే కదండి, ప్రకృతి కల్లేరు చేస్తే ఎంతసేపు చెప్పండి. ఏదైనా
1: ప్రకృతికి కోపం తెప్పించే పని చేసేది ఎవరు? మనమే.
0: మనమే అంతే. మరి దాని ఫలితాన్ని కూడా మనమే
1: అనుభవించాలి.
0: అంతే
1: కదా, మనం అనుభవించాలి.
0: అంతే,
1: ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి అన్నారు. అది ఊరికినే పోవట్లేదు కదా.
0: అవును,
1: ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు అనేది ఇప్పుడు రుజువు అవుతుంది,
0: అంతే
1: యదార్థం అవుతుంది. అందువల్ల మనం మారాలి, మన ఇంట్లో మన నుంచే స్టార్ట్ అవ్వాలి.
0: అంతే,
1: ఏమో కొంతలో కొంత అయినా ప్రకృతికి కూడా కోపం రాకుండా కొంచెం శాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ అది జరిగే పని కాదు.
0: చూద్దాం చూద్దాం. ఓకేనండి, ఓకే, ధన్యవాదాలు.
1: జాగ్రత్తగా ఉండాలి.

0: అలండి. నీరనేది ఇప్పుడు దూరంగా చూడడానికే కానీ మనం వెళ్ళి అక్కడ స్నానం చేయడం లేదంటే ఏదైనా కొంచెం ఆట ఆడుకుందాం ఏవైనా చిన్నపిల్లలుగా వెళ్ళి అట్లా అని మాత్రం లేదండి.
1: అవును అవునండి.
0: చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా
1: ఓకే
0: ఉంటే
1: సూర్య
0: మంచిది.
1: కుమార్ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: జై శ్రీరామ్.
1: హలో,
2: హలో మనసా, బాన్సా గారు బాగున్నారండి?
1: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా బాగున్నానండి.
1: రాధిక గారు
2: చూసారండి?
1: చెప్పండి. రాధిక గారు
2: నేను కాకినాడకి మాట్లాడుతున్నానండి. రాధిక మీరే ఫోన్ చేశారు.
1: మా నదిని చూస్తే మీకే అనిపిస్తుంది?
2: నదిని చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఆ మేడం చెప్పారు చూసారు, అది నిజమే, అది నిజమేనండి. అది నీటి మట్టం పెరుగుతుందా ఏమిటో మరి, కాని అది మాత్రం నిజమేనండి. అది పూర్వం మేము స్నానం చేసినట్టుగా లేదండి. ఇప్పుడు ఆ పూర్వానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అది చిన్న పిల్లలకు ఉన్నప్పుడు మాత్రం అది చాలా ఇదిగా స్నానం చేసే వాళ్ళము, చక్కగా అందులో ఆడుకునే వాళ్ళం అండి మేము, ఎంతో చక్కగా గడిపే వాళ్ళము. ఇప్పుడు అలా లేదండి. అది ఇప్పటికీ కూడా అంటే వెళ్ళాము, అంటే చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, కానీ మరి ఈ విషయంలో మాత్రం మరి అలాగని తొందరపడి నదుల్లో ఉండిపోవడం కానీ ఎట్టే పత్రిక చేయకూడదండి. తర్వాత దిగే ముందు ఎక్కే ముందు కూడా జాగ్రత్త తీసుకుని దిగాలి, చాలా జాగ్రత్త తీసుకుని ఎక్కాలండి.
1: ఓకేనండి రాధిక గారు, చాలా మంచి విషయాలు
2: అయితే. ఎంత మనం జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఎప్పుడైతే ప్రకృతి ఎలా మారిపోయిందో నదులు కూడా అలా మారిపోయాయి. మానవులు ఎంత మారిపోయారో నదులు కూడా అంత మారిపోయాయి. ఎక్కడ చూసినా
1: అంతేనండి, అంతే.
2: అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుని దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ నదుల్లో
1: హలో హలో హలో. ఓకేనండి రాధిక గారు, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. హలో హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నా పేరు చెప్పుకోండి. శాతలవా
1: సుమలత?
3: బాగున్నారా?
1: నేను బాగున్నాను సుమలత గారు, మీరు ఎలా ఉన్నారు?
3: సూపర్ గా ఉన్నాను.
1: అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మీ ఊర్లో నదులు ఉండేవా అండి?
3: నదుల కుమ్మేశాలు, చెరువులు, ఏర్లు, వాళ్ళని అది పల్లెటూరు కదా, అప్పుల్లో అప్పుల్లో స్నానాలు చేసి చేప పిల్లలు పట్టి చాలా సరదాగా ఉంది అప్పుల్లో.
1: మరి ఆ నదులను చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు?
3: ఇప్పుడు మా పిల్లలు ఏటికి వెళ్ళాలంటే ఒత్తి ఒత్తి అని మేము పంపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టి డ్యామ్ తీసి వాటర్ ఎప్పుడు వదులుతారో అవన్నీ తెలియదు కదా మనకి. ఏ తొమ్మిదోడే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుల్లో అంటే ఏది కట్టలేదండి, అందుకే మనకి ఎంత హ్యాపీగా అప్పుల్లో అసలు మృతి వాతావరణం ఏం తెలిసిందా. ఇప్పుడు ఎవరిలో ఏదో ఒకటి పేపర్లో యాడ్ వెళ్తుంటున్నా అన్నమాట. కాబట్టి చూడడానికి ఇప్పుడు ఏంటంటే సుందరంగా అన్నిటికీ చెట్లు వేసి చాలా నీట్ గా పెడుతున్నారండి.
1: నదులు మనకే కాదు జంతువులకి, వాటికి కూడా ఆవాసాలే. నిజం చెప్పాలంటే వాటి దాహార్థం తీర్చేది ఇవే కదా మరి.
3: అవునవును,
1: మనుషులు మనుషులు మనం అంటే ఎక్కడి నుంచైనా వాటర్ తోడుకుంటాం, లేదా బోరింగ్లు ఇంతకు ముందు అంటే కొట్టుకునే వాళ్ళం, ఇప్పుడైతే నీళ్లు కొలలకే వచ్చేస్తున్నాయి. కానీ జంతువులకి అలా కాదు కదా, ఈ నదులు చెరువులు ఇలాంటివే మరి వాటికి దాహార్థం తీర్చేవి ఇవే.
3: గేదెలు కడిగేస్తుంటారు వాళ్ళు ఇల్లు కడిగి, అప్పుడు ఏదో తెలియదు. ఇప్పుడంటే మంచి నీరు అలా అలా
1: మరి మనకి దాహార్థం తీర్చేవి అవే, వాటి నుంచే కదా మనకు కూడా వాటర్. ఈ డ్యామ్లైనా ఏమైనా కట్టి మనకు పంపిస్తున్నారంటే వాటి నుంచే పంపిస్తున్నారు. అంతే. ఓకే సుమలత గారు, ధన్యవాదాలండి. హలో

0: హలో,
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు పూర్ణిమ అండి, అక్కేపాల నుంచి మాట్లాడుతున్నానండి.
1: పూర్ణిమ గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి. పూర్ణిమ గారు, మరి మీకేమనిపిస్తుంది నదులను చూస్తే?
0: అంటే నదులు అంటే ఏంటంటే, ఇప్పుడైనా అప్పుడైనా నదులంటే నదేనండి. కాకపోతే పాపులేషన్ మనకు పెరుగుతున్నప్పుడు వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, దాని వలన నదుల్లో వాటర్ అంతా మనం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నీళ్లు తక్కువై వాటర్ వాడేస్తుంటే కొన్ని నదులు ఎండిపోయే పరిస్థితి కూడా ఉందండి. చాలా మట్టుకు నదులు బురద పట్టేసి అసలు అక్కడ నది అన్నది ఒకటి ఉందా అన్నది అడిగెట్టిపోయి అదంతా మామూలు గ్రౌండ్ లెవెల్ లా కూడా అయిపోయిందండి. కొన్ని నదులు కొంచెం కొంచెం వాటర్ ఉంటే మొత్తం బురద కింద మారిపోయి అదంతా మళ్ళీ అది దోమలన్నీ కూడిపోయి అది మళ్ళీ ఊరి మీదకి వచ్చి అది మలేరియా ఎఫెక్ట్ అయ్యి టైఫాయిడ్ మలేరియా లాంటి డిజీజెస్ కూడా మనుషులకు వస్తున్న ఎఫెక్టెడ్ గా ఉందండి. అందుకే మన గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వెళ్ళి చాలా మట్టుకు అక్కడ మెడిసిన్స్ అది కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారండి, సేఫ్టీ మెజర్స్. నదులంటే మనం బాగా వాడుకోవాలి కరెక్టే, కాకపోతే వాటరే మనకి గ్రోయింగ్ పాపులేషన్, పాపులేషన్ డెన్సిటీ పెరిగిపోతుంది కాబట్టి వాటర్ స్కేర్సిటీ ఉంది. ఇన్ని మన హిస్టరీ జియోగ్రఫీలో చూస్తే ఎన్నో నదులన్నీ కూడా వానిష్ మాయమైపోయాయండి, ఎన్నో పేర్లు అండి మన నదులకి. మనం అలాగ అనకాపల్లి వైపు గాని విజయనగరం వైపు గాని చూస్తే బ్రిడ్జ్ ఇటు అటు చూస్తే డ్రై అయిపోతాయండి. నదులు లేవు, వాటర్ లేదు, పాపులేషన్ పెరిగిపోతుంది. పెద్ద మేఘాద్రిగడ్డ డ్యామ్ ఒక్కసారి వర్షాలు పడినప్పుడు కొంచెం 2 మిల్లీమీటర్స్ పెరుగుతుంది, వర్షాలు లేనప్పుడు ఎన్నో సెంటీమీటర్స్ ఇంచెస్ వాటర్ తగ్గిపోతుంది. ఎందుకంటే
1: బాగా చెప్పారు పూర్ణిమ గారు. నిజంగా చెప్పాలంటే ఇంతమంది చెప్పినాను, మీరు చాలా బాగా చెప్పారు. అంటే నీటి శాతం అనేది తగ్గిపోతూ వస్తుంది, సో కాబట్టి నదుల్ని నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
0: బాధ్యత అందులో మన మీరు ఒక ఫస్ట్ లో పాయింట్ చెప్పారు, ఇప్పుడు సోషల్
1: అవునండి, అవును,
0: కొంచెం వెళ్ళి వాళ్ళని శుభ్రం చేయాలని
1: కాపాడుతున్నారు,
0: ఒక అవేర్నెస్ వచ్చింది.
1: అంతే,
0: అందుకనే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ మెడిసిన్ స్ప్రే చేయడం. ఇంకా ఇంకా మనకి రావాలి,
1: ఇంకా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. పూర్ణిమ గారు చాలా మంచి విషయాలు చెప్పారు.
0: ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అందరికి కూడా మంచి టాపిక్ తీసుకున్నారు, థ్యాంక్ యూ అండి.
1: ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు పూర్ణిమ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో,
2: హలో, నమస్తే మానస మేడం గారు.
1: నమస్తే,
2: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎలా ఉన్నారు కళ్యాణి గారు?
2: చాలా బాగున్నాను.
1: చెప్పండి. మరి
2: కళాటలలో కలకల పాటలలో ఎన్ని హాయిలే అలా మేడం గారు. మేడం గారు
1: చెప్పండి.
2: నా కళ్యాణి అండి, మురళీ నగర్. నా చెరువులు ఉన్నాయండి, చెరువులు గడ్డలు గడ్డలు అంటారండి, చెరువులు అంటారండి, నదులు అంటారండి, కోనేళ్ళు అంటారండి, ఏదైనా నీరుతో సంబంధించింది కదా మేడం. అయితే ఇప్పుడు శ్రీకాకుళం నాగావళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్నానం చేసేవాళ్ళం అండి, నాగావళి కార్తీక మాసంలో వర్షాకాలం ఫుల్ వచ్చేసింది మేడం గారు. మరి అందకం అప్పుడు నీరు ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు మేడం గారు, విలేజ్ ఇల్లు చుట్టాలు ఇంటికి వెళ్తే స్నానం చెరువు
1: బాగుంటుంది కదా, చెరువు నిండా నీళ్లతో చూస్తే ఎంత బాగుంటుంది.
2: తెలుసండి, బట్టే అక్కడ తెలియదండి, అలా నీటిలో ఉండిపోతానండి. అందరూ అందరు జరగలే పట్టుకుంటే జలుబు వచ్చేస్తుంది అంటారు మేడం గారు. ఇప్పుడు ఎస్కట్ల మక్కలు ఉన్నారు మేడం గారు, అక్కడ గోస్తానది ఉంది మేడం గారు. మేడం గారు ఎండాకాలం కూడా అండి, సూది అందులో వేస్తే కనబడుతుందండి, అంత నీట్ గా ఉంటదండి నీరు. ఎండాకాలం కూడా నీరు ఉంటదండి, అదే మన వైజాగ్ వస్తుందండి మేడం గారు. అన్ని తాడిపూడి అంటారు కదండి, అదే మేడం గారు.
1: హలో,
3: హలో, హలో, ఆకాశవాణి.
1: హలో,
3: హలో మానస మేడం, మన బుద్ధి అవ్వట్లేదు, నా కూతురు పేరు మానస.
1: అయ్యో ఏం పర్లేదమ్మా, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సరే.

0: నది అంటే ఎన్నో నదులు చూసే కన్నా గోదావరి నదితో చాలా బంధం ఉంది అన్నది. అప్పుడు అమలాపురంలో ఉన్నప్పుడు బొబ్బర్లంకలో లాంచి ఎక్కేవాళ్ళం, కార్ మీద కూడా అది పెర్రీ మీద దమ్ మీద కార్ ఎక్కిచ్చేసి రాజమండ్రిలో దిగాం. అక్కడ అసలు ఆనకట్టలు లేవు అప్పుడు గోదావరికి. అలాగా ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఎండిపోతే ఆ కాలువలు గోదావరి అమలాపురంలో ఆ ఇసుకలో తెల్లటి ఇసుకలో ఎరువాక సాగారు అంటే మా నాన్నగారు ముందు ఒక అతన్ని పంపించేవాళ్ళు పిల్లల్ని ఎగ్గుబుక్క నీళ్లు వదులుతారు తెమ్మంటే మేము వచ్చేవాళ్ళం కదా అప్పుడు అంటర్ పట్టుకుని ఆయన దిగేవాడు అప్పుడు కానీ పరిగెత్తేవాళ్ళం కాదు తెల్లటి ఇసుక అమలాపురం మా ఇంటి ముందే కాలువ. ఇంకా పెద్ద అయ్యాక వంతెనలు అన్ని వచ్చాక కార్తీక మాసంలో చిత్త చీకట్లో మేము అరటి బోదెల మీద నెయ్యత్తులన్నీ వేసుకొని గుంపు పెద్ద గుంపు పరిగెత్తేవాళ్ళం. అప్పట్లో పేగలు పిసుకుతారని కానీ బంగారాలు పీకుతారని కానీ ఎలాంటి భయాలు లేవు. భగవంతుడే మనం కాపాడేవాడు. వెళ్ళి అక్కడ వెళ్ళి ముందు నీళ్ళల్లో బుడుంగా మునిగి ఆ తర్వాత అక్కడ పక్క రూమ్స్ ఉంటాయి బట్టలు చేంజ్ చేసుకుని అది అరటి వదిలేకి నెయ్యొత్తులు నెమ్మదిగా వదిలేవాళ్ళం
1: భక్తితో.
0: అసలు నది దగ్గరికి వెళ్ళాలంటే భయం అసలు ఎక్కడ లోతు ఉంటుందో తెలీదు ఏది లాక్కుపోతుందో తెలియదు. కానీ ఒక్కటి అర్ధరాత్రి అయినా సరే ఏసీలో వెళ్తున్నా కూడా గోదావరి నది మంచి నిద్రలో ఉంటుంది దగ్గర దగ్గర దగ్గర అని సౌండ్ వస్తుంది కదా ఆ చిమ్మ చీకట్లోంచి ట్రై చేస్తాను గోదావరి నదిని చూడడానికి. ఎందుకంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ దాంట్లోనే కలిసిపోయి అసలు ఏం కనబడదు కానీ అదేంటో లేపేస్తుంది అనమాట సరిగ్గా నది దగ్గరకొచ్చే లోపల లే నీ ఊరు వస్తుందని
1: అంతే
0: అది నాకు జ్ఞాపకం ఉన్నాను.
1: చాలా బాగుంది. మా అమ్మ మీ పేరు చెప్పలేదు.
0: నాగేశ్వరి.
1: నాగేశ్వరి గారు అందరూ మనతోనే ఉంటారమ్మా ఏం పర్వాలేదు ఎప్పుడు మీతోనే ఉంటారు వాళ్ళు. ఓకే నాగేశ్వరి గారు చాలా మంచి మెమరీని మాతో షేర్ చేసుకున్నారు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
1: హలో
2: హలో
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేనండి అమ్మాజీ రాజాస్ నుండి మాట్లాడుతున్నాను.
1: అమ్మాజీ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి. అమ్మాజీ గారు నా టమ్సన్ విన్నారా?
2: ఆనందండి. మమ్మల్ని సంతోషపరుస్తారు కదా అందుకని.
1: అయ్యో ధన్యవాదాలు.
2: మమ్మల్ని ఆనందపరచాలి.
1: తప్పకుండా తప్పకుండా. చెప్పండి మరి నా టమ్సన్ విన్నారా?
2: అయితే కొన్ని అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం.
1: అమ్మాజీ గారు మీరు కొంచెం రేడియోకి దూరంగా వచ్చారా?
2: ఒక 5 సంవత్సరాల క్రితం విజయవాడ వెళ్ళానమ్మా. ఇప్పుడు అయితే ప్రతి నదులు బాగా శుభ్రంగా ఉంటాయో లేవో తెలియదు కానీ అక్కడ మటుకు ఓ పక్క స్నానాలు చేస్తుంటే ఓ పక్క చచ్చిపోయిన వాళ్ళు మీద పువ్వులు తీసుకొచ్చి పడేశారమ్మా. అది నాకు చాలా బాధాకరంగా అయింది. ఎందుకంటే ఇక్కడ మనం యాత్రకు దర్శనం కోసం వచ్చాం కదా, మరి అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతుంది తప్పే కదమ్మా. అలా చేసేటప్పుడు మరి పోలీసు వాళ్ళు అది శుభ్రం అందులో వేయనివ్వ కంట జాగ్రత్త పెట్టాలి. వేయలేదు అది నాకు ఎప్పటికీ కూడా మరవలేకపోతున్నాను. ఎందుకు అలా వేసారు? దేవుడు నదిలో వేయడం మంచిది కాదు కదా. ఒక పక్క స్నానాలు అవుతుంటే ఓ పక్క అలాంటి వేయడం మంచి పద్ధతి కాదు కదా. ఎవరు అడగలేదేటి.
1: అయితే మీకు ఆ విషయం బాధ అనిపించింది అనమాట? నది గురించి తలుచుకున్నప్పుడు అది గుర్తొస్తుంది.
2: ఎవరు వచ్చి కంట్రోల్ చేయలేదు అలా చేస్తున్నారు అది నాకు చాలా బాధాకరం.
1: అయ్యో పోలేనమ్మా, ఈ రోజు చెప్పారు కదా ఈసారి తప్పకుండా దాని గురించి ఆలోచిస్తారు. ఓకే అమ్మాజీ గారు ధన్యవాదాలండి. నదులు అనగానే నిజంగా చెప్పాలంటే అందరూ చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఎలాగో ఒక నది కూడా మనకి అలానే అమ్మలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేది, లాలించేది, చక్కగా అక్కడ ఈత కొట్టేవారు, అక్కడే కూర్చొని ఆడుకునేవారు, పక్కనున్న ఇసుకతో బొమ్మలు చేసుకునేవారు. ఇలా ఏదో ఒకటి నదితో ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన అనుబంధం ఉంటుంది.

రకమైన మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే నదులు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ఏమంటారు? తాగునీటికి ప్రధాన ఆధారం నదులే. వ్యవసాయానికి సాగునీటిని అందించేవి నదులే. జలవిద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేవి నదులే. అంతేకాదు, అనేక జలచరాలకి, పక్షులకి, మొక్కలకి, అన్నిటికీ కూడా జీవనాధారం నదులే. నదీ తీర ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా పెంపొందించడం జరిగింది. మన నాగరికతలన్నీ కూడా ఈ నదుల పక్క నుండే ప్రారంభమయ్యాయి. అలాగే పర్యాటకానికి, సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది మనకి ఈ నదులు. ఈ గంగ, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, నర్మదా, ఇలా ఒకటా రెండా, ఇవన్నీ నదులు కూడా మన దేశ జీవనాడులుగా నిలుస్తున్నాయి. మరి అలాంటి నదులని మనం కాపాడుకోవాలి కదా. స్వచ్ఛమైన నదుల్ని స్వచ్ఛంగానే ఉంచుదాం. ఒకవేళ ఏదైనా పాడైనా వాటిని మార్చడానికి మన ప్రయత్నం మనం చేద్దాం.

0: 39 पर और निफ्टी 306 अंक लुढ़क कर 22,835 पर पहुंच गया। और अब एशियाई खेल खबरों के साथ हैं जागृति शर्मा।
1: जापान एशियाई खेलों में भारत की ईशा सिंह ने महिलाओं की 25 मीटर पिस्टल व्यक्तिगत स्पर्धा में रजत पदक जीत लिया है। वहीं भारतीय एथलीट पिंकी बलहारा ने महिलाओं के अंडर 78 किलोग्राम कुराश स्पर्धा में कांस्य पदक हासिल किया। महिला मुक्केबाजी में लवलीना बोरगोहाइन ने 75 किलोग्राम भार वर्ग के क्वार्टर फाइनल में दक्षिण कोरिया की सियोंग सियोन को हराकर पदक पक्का कर लिया है। वहीं भारतीय क्रिकेट टीम सेमीफाइनल में पहुंच गई है। सेमीफाइनल में भारत का मुकाबला नेपाल और श्रीलंका के बीच होने वाले क्वार्टर फाइनल के विजेता से होगा। एशियाई खेलों में भारत पदक तालिका में 12वें स्थान पर है। अब तक भारत कुल मिलाकर 39 पदक जीत चुका है, जिनमें 4 स्वर्ण, 17 रजत और 18 कांस्य पदक शामिल हैं।
0: राष्ट्रपति द्रौपदी मुर्मू ने एशियाई खेलों में 25 मीटर पिस्टल स्पर्धा में रजत पदक जीतने पर ईशा सिंह को बधाई दी है। सोशल मीडिया पोस्ट में राष्ट्रपति ने कहा कि ईशा सिंह के शानदार प्रदर्शन में उनके कौशल, सटीकता और निरंतरता की झलक दिखाई देती है। मौसम विभाग ने कल तक दक्षिण आंतरिक कर्नाटका, तमिलनाडु, पुदुचेरी और कराईकाल में तेज बारिश का अनुमान व्यक्त किया है। इस बीच आज दिल्ली के कुछ इलाकों में बूंदाबांदी हुई। विभाग के अनुसार कल तक केरलम, माहे, मध्य महाराष्ट्र, पूर्वोत्तर भारत के कुछ हिस्सों और अंडमान निकोबार द्वीप समूह में गरज के साथ बिजली चमकने की संभावना है। वहीं अगले दो दिनों के दौरान आंध्र प्रदेश में तेज हवाएं चल सकती हैं। और अंत में मुख्य समाचार एक बार फिर। सर्वोच्च न्यायालय ने यूपीआई लेनदेन पर मर्चेंट डिस्काउंट रेट लागू करने के केंद्र सरकार के फैसले पर रोक लगाने से इनकार किया। बैंकों की आज से शुरू होने वाली 3 दिन की प्रस्तावित राष्ट्रव्यापी हड़ताल स्थगित। भारत पाकिस्तान में आतंकवादी ठिकानों पर की गई सर्जिकल स्ट्राइक की 10वीं वर्षगांठ मना रहा है। शहीद आजम भगत सिंह की आज 119वीं जयंती। कच्चे तेल की कीमतों में उछाल के बीच सेंसेक्स में करीब 1000 अंकों की गिरावट, निफ्टी भी 306 अंक गिरा। और एशियाई खेलों में भारत ने आज महिलाओं की 25 मीटर पिस्टल में रजत और अंडर 78 किलोग्राम कुराश स्पर्धा में कांस्य पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం పౌర విమానయాన కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాల ప్రకారం విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరు జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరిక. సమకాలీన పరిస్థితులుంటాయి. నిన్న ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న మయన్మార్ తీరంపై ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం ఉత్తర వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడి ఈరోజు అంటే 28 సెప్టెంబర్ ఉదయం కేంద్రీకృతమై ఉంటుంది. మరియు ఈరోజు ఉత్తర అక్షం మరియు తూర్పు రేఖాంశం సమీపంలో మయన్మార్కు దక్షిణ నైరుతి దిశలో 70 కిలోమీటర్లు, యాంగోన్ ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉంటుంది. రానున్న 5 రోజుల్లో మత్స్యకారులకు వాతావరణ సూచన. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2:31:18. జానపద రంజని వింటారు శ్రీ ఎన్ రాములప్పుడు మరియు బృందం వారిచే తప్పెట గుళ్ళు మహాభారతంలో కృష్ణావతారం.

0: కృష్ణ పరమార్థుడికి.
1: శ్రీ వనమల దేవుడు మరియు బృందం వారి కోలాటం వింటారు. రామాయణంలో లక్ష్మణ మూర్చ.
2: జయ శ్రీరామచంద్రుని గోవిందా, జయ శ్రీరామ చంద్రమూర్తికి,
3: జయ
2: పార్వతీ పరమేశ్వరులకు,
3: జయ
2: సిద్ధి వినాయకుడికి.

చక్కగా నీ తోడు హనుమ జాంబవంకడ మొన్న చక్కగా నీ తోడు హనుమ జాంబవ

కాగయుండేన చల్లని ఆకులు చల్లని ఆకులు చల్లని ఆకులు

0: కంబోల గలవో ఎన్న మంగళ గలవో
1: ఎన్న మంగళ గలవో ఎన్న మంగళ గలవో
0: హనుమ యమతంబోలని గలవో
1: ఎన్న మంగళ గలవో
0: హనుమంబోలని
1: గలవో ఎన్న మంగళ గలవో
0: హయమతంబోలని
1: గలవో ఎన్న మంగళ గలవో
0: హయమతంబోలని గలవో
1: ఎన్న మంగళ గలవో
0: హయమతంబోలని గలవో
1: ఎన్న మంగళ గలవో
0: హయమతంబోలని గలవో ఎన్న మంగళ గలవో
1: ఎన్న మంగళ గలవో ఎన్న మంగళ గలవో
0: హనుమ యమతంబోలని గలవో
1: ఎన్న మంగళ గలవో
0: హయమతంబోలని గలవో
1: ఎన్న మంగళ గలవో
0: హయమతంబోలని గలవో ఎన్న మంగళ గలవో
1: ఎన్న మంగళ గలవో

Let them wear it and in a nerve.

తొమ్ముడు నన్ను.

చాలా గారు మొత్తం.

హరే రామ మంగళ ఆంజనేయ హారతమయ రామ మంగళం జయ మంగళం హర మంగళం నిరిగో రామ మంగళం జయ మంగళం జయ

0: మంగళమని పాడు రస రంగర జనులో రామ
1: మంగళమని పాడు రస రంగర జనులే.
2: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో తప్పెటగుళ్ళు కోలాటం విన్నారు.

ఆ పాత మధురాలు వినాలంటే ఎఫ్ఎం రెయిన్బో ట్యూన్ చేయాల్సిందే. 102 MHz పై వింటున్నారు. మీ కోరిన పాటలన్నీ కూడా మీకు వినిపించే వన్ అండ్ ఓన్లీ వండర్ఫుల్ లవ్లీ లవ్లీ ప్రోగ్రామ్ మధురమే సుధాగానం. మరి ఆ పాత మధురాలు మీరు కూడా వినాలనుకుంటే 6304-7674-36 నెంబర్కి పంపించేసేయండి. వాట్సాప్ సందేశాన్ని హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి అన్నీ ప్లే చేయడానికి. చాలామంది రిపీటెడ్గా ఏ మెసేజ్లు పంపిస్తున్నారు, సేమ్ నిన్న మొన్న అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మొన్న మెసేజ్ డిలీట్ చేయమని చెప్పను కానీ కొత్త పాటలు అడుగుంటారు. కొత్తవి అంటే పాత వాటిల్లోనే చక్కగా మీరు ఎప్పుడు విన్నా రొటీన్గా వినేవి కాకుండా మంచి తెలుసుకో. పాత పాటలో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉంటాయి. సో అలాగా మా శ్రోతలు కోరే పాటలన్నీ వినిపిస్తుంది మీ అందరి ఫేవరెట్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చక్రధారి చిత్రం నుంచి మాకు

బీహార్ ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళుంటే కౌవా డోల్ అనే ప్లేస్ ఉందంటండి. నిజంగా కౌవా డోల్ నినడానికే కాకి ఉయ్యాల దాని అర్థం, అంటే ఊగే కాకి రాయి. ఒక రాయి ఎప్పుడైనా సరే కాకి వచ్చి కూర్చుంటే ఊగడం ఏంటని నాకు కూడా భలే అనిపించింది. సో కాకి ఉయ్యాల శతాబ్ది అర్థం, అంటే మనకి హిందీలో చూసుకుంటే కౌవా అనే పదంకి తెలుగులో అర్థం కాకి, డోల్ అంటే లేదా డోల్నా అంటే ఊగడం అనమాట, సో కదలడం. అయితే చారిత్రక నేపథ్యం చూసుకుంటే ఇది ముఖ్యంగా బీహార్లో ఉన్నటువంటి గయా అనే జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధి చారిత్రాత్మక పురాతత్వ కొండ అనమాట. అంటే ఈ ప్రాంతంలో ఈ పేరు కౌవా డోల్ పర్వతాన్ని పెట్టడానికి కౌవా డోల్ హిల్ అని. పూర్వకాలంలో ఈ కొండ చీలమండమై ఒక భారీ రాయిగా ఏర్పడింది అనమాట. ఒక సున్నితమైన సమతుల్యతతో, అంటే కొన్నిసార్లు రాళ్ళు రౌండ్ షేప్లు ఉంటే ఊగుతూ ఉంటాయి ముందుకి వెనక్కి. సో ఎలా ఉండేదంటే దానిపై కేవలం ఒక కాకి వచ్చి కూర్చున్న కూడా ఆ రాయి ఉయ్యాల్లా ఊగేదట ముందుకి వెనక్కి, భలే ఉంది కదా. సో అందుకే ఆ కొండకి కౌవా డోల్ అని పేరు పెట్టేశారు. సో మీరు ఎప్పుడైనా బీహార్లోని గయా ప్రాంతానికి వెళ్తే కౌవా డోల్కి పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి ఉందన్నమాట. అంటే అలాగా కాకి కూర్చోడం ఏంటి, కాకి కూర్చుంటే రాయి ఊగడం ఏంటి, అంత డిఫరెంట్గా. సో కౌవా డోల్ మనకి ఈ హిల్ 4 కిలోమీటర్ సౌత్ వెస్ట్ బరాబర్ హిల్స్కి దగ్గరలో ఉంది, 12 కిలోమీటర్ల దూరంలో ఉంది మన ఈస్ట్లో బేలా రైల్వే స్టేషన్. సో బీహార్కి మ్యాక్సిమం తక్కువ వెళ్తారు, కానీ ఆ ఏరియాలో కూడా ఇలాంటి ఒక యూనో హిడెన్ హెరిటేజ్ ఉందని నాకు కూడా భలే అనిపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ మన ఈనాటి మధురమే సుధాకాల్లో గాజుల కిష్టయ్య చిత్రించి నవ్వుల రువ్వే పూవం అనే పాట శ్రీను నారా డాబగాడి నుంచి, ఈశ్వరరావు జగన్నాథపురం నుంచి కోరుతుంది.

నా బుల్లు రుద్దేపు అమ్మ, భలే పాటలు అంటే బాధ పాటలు వింటుంటే భలే ముచ్చట అనిపిస్తుంటుంది. మీరు అలా మీ ఫేవరెట్ సాంగ్ వెళ్ళాలనుకుంటే ఆపాత ముద్రలు మదనవే సుధాకానికి 6304-7674-36కి వాట్సాప్ చేసేసేయండి. ఇప్పుడైతే దేశో దారకుల చేత నుంచి మబ్బులు రెండు అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు రామ్మోహన్ సరస్వతి.

నిజంగా ఆపాద మధురలు ఎప్పుడు విన్నా సరే అండి, ఒక రిఫ్రెషింగ్ అనిపిస్తుంటుంది, మనలో తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంది. సో మా కోసం ఏదైనా పాట వినిపించండి మా పేరు మీద అంటూ వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ రోడ్ నుంచి ఆడుతున్నారు. అదేవిధంగా పద్మ మండపాక్ గారు కూడా మేఘ సందేశం నుంచి పాట కోరుతున్నారు. అంతే, అదే కాకుండా శోభన్ బాబుకి పాట మా కోసం జ్యోతగాడు చేతుల నుంచి ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. కుమార్ వీరేంద్ర రెల్వీధి జబర్తోట నుంచి అండ్ ఫ్యామిలీ అందరు కూడా, రామారావు, లోవరాజు, ఈశ్వరరావు, ధర్మారాజు, కేఆర్కే రావు, గంగరాజు అందరు కూడా తప్పకుండా వినిపిస్తా అండి. మీరు అడగడం మేము పాట ప్లే చేయకూడదన్నా. సో జ్యోతగాడి నుంచి అయితే ఈ పాట వచ్చేస్తుంది. ఇంకా చాలా టైం ఎక్కువ లేదు, సో అందువల్ల ప్లే చేసి వినిపిస్తాను. వింటూ నేను ఉండండి ఆకాశవాణి చెప్పండి కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే క్యారెట్ ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేది చేస్తున్నాం కదా ఈనాటి మధురమే సుధాగానంలో. కుల గోత్రాలు చిత్రం నుండి మా కోసం చెలికాదు నిన్నే, చిలికాడు నిన్నే. సో రమ్మని పిలువ అనే పాట మా కోసం మునగపాక నుండి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తిక్, నిరీష, నిర్మల మా కోసం వినిపించినట్టు కోరుతున్నారన్నమాట. ఇంకా చాలా మెసేజ్లు వస్తున్నాయండి, టైం అయితే తక్కువ ఉంది కాబట్టి తక్షక వినేద్దాం. ఓన్లీ ఆన్ 102 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇతర నుంచి ఎగరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

చిటుక్కు చిటుక్కు అనే సాంగ్ ఇద్దరు దొంగల చేత నుంచి మాకోసం వినిపించండి ఈనాటి మధురసాగాలంటూ గంగరాజు గారు మరపరమించుకోరుతున్నారు.

0: నిప్పురవ్వ అంటుకుంది పిల్లడు.
1: చిటుక్కు చిటుక్కు చిలుకంట,
0: తురుక్కు తురుక్కు మందంట.
1: చిటుక్కు చిటుక్కు చిలుకంట,
0: తురుక్కు తురుక్కు మందంట.
2: చివరిగా మన కోసం మెసేజ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా నుండి యాకా శ్రీనివాసరావు, రామలక్ష్మి అండ్ ఫ్యామిలీ. రాముడు భీముడు చిత నుంచి తెలిసిందిలే అనే పాట కోరుతున్నారు. తప్పకుండా అండి, తప్పకుండా అనిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రిక్వెస్ట్ అండ్ హరీష్ గారు మా కోసం ఏదైనా పాట అన్నారు శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ నుంచి. తప్పకుండా అండి, అండ్ థ్యాంక్ యూ మా పాట పే చేసినందుకని చాలా పెడుతున్నారు. అండ్ నమస్తే సార్, మా కోసం ఏదైనా పాట అమ్మ పాట అంటూ మనకి రమణా సీతమ్మ నాగులాపల్ నుంచి కోరుతున్నారు. అట్ ద సేమ్ టైం శోభన్ బాబు గారిది ఆల్రెడీ ప్లే చేసాం మేఘ సందేశం. అండ్ రాజకోట రహస్యం నుంచి కూడా పాట కోరుతున్నారు శ్రీ రాజారెడ్డి పొద్దుటూరు నుంచి. కల్పన మూవీ నుంచి కోరుతున్నారు సిరిమల్లి నాగలక్ష్మి. టైం ఉంటే ఖచ్చితంగా ప్లే చేసాం అండి. అండ్ కర్ణాటక నుంచి పెద్దనపల్లి నుంచి గుండమ్మ కథ నుంచి ప్రేమయాత్రకు పాట కోరారన్నమాట మన రేడియో అభిమాని సుబ్బ్రహ్మణ్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నిధులపోరా తమ్ముడు అనే పాట సంతానం చిత్రం నుంచి లతా మంగేష్కర్ గారి బర్త్డే సందర్భంగా మా కోసం ఉంటుంది ఉమామహేశ్వరరావు, సత్యభాను బెంగళూరు కర్ణాటక నుంచి. మీరు టైం ఉండదు కాబట్టి టైంలోనే వినాలి కాబట్టి స్టేట్ చేయండి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:30 దాటి 12 సెకండ్లు. ఎన్సీఈఆర్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రాం ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 4 గంటలు దాటి 20 సెకండ్లు. ఈ టైంలో మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్, మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. నిజంగా సరదాగానే ఈ ప్రోగ్రామ్ మనకి స్టార్ట్ అవుతుంది. లిజనర్స్ యొక్క కాల్స్తో, వారి మాటలతో, యూనో, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఫన్ అంతా మనం ఎంజాయ్ చేద్దాం. ఈలోగా ముందుగా మనమైతే ఏంటంటే, ఈ పాట ప్లే చేస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఏ టాపిక్ ఇవ్వబోతున్నాను అంటూ. అంటే కంప్యూటర్సు, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్, సో ఇవన్నీ ఏంటి సబ్జెక్టులు. సో మన లైఫ్లో మనం స్కూల్లోని తర్వాత కాలేజీలోని సబ్జెక్టులు అంటే ఒక శాస్త్రం అంటాం, గణిత శాస్త్రం, ఏదో భౌతిక శాస్త్రం, ఇలా రకరకాల సబ్జెక్టులు చదువుతూ ఉంటాం. అలా చదివే క్రమంలో మనం ఎదుగుతాము, పెద్దవాళ్ళు అవుతాం, ఉద్యోగాలు చేస్తాం. ఇప్పుడు కనుక మీకు మీ లైఫ్లో ఒక టీచింగ్ చేసే ఆపర్చునిటీ, అంటే పలానా సబ్జెక్ట్ని చూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద పాఠాలు నేర్పండి పిల్లలకి. ఎందుకంటే టీచర్ అవడం అంత ఈజీ కాదు. సెప్టెంబర్ 5 వచ్చిందంటేనే టీచర్స్ డే రోజు మనం టీచర్గా చేయడానికి కూడా పిల్లలు చాలా ఉత్సాహం చూపిస్తారు. అలా మా లిజినెస్లో మీరు ఎవరైనా సరే, ఒకవేళ టీచర్ ప్రొఫెషన్ ఉన్నా టీచర్ కాకపోయినా, ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ అవ్వాలి, ఒక లెక్చరర్ అవ్వాలి, అయ్యే బంపర్ ఆఫర్ ఛాన్స్ ఇచ్చి మీలో నాలెడ్జ్ ఉండొచ్చు, లేదా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు నేర్చుకొని చెప్పచ్చు. ఒక టీచర్గా మారిపోయి ఇప్పటికిప్పుడు ఒక సబ్జెక్ట్ని మీరు పాఠంగా ఎంచుకొని ఆ సబ్జెక్ట్ మీద పాఠాలు చెప్పాలి అనే అవకాశం మీకు ఇస్తే, మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటారు? ఇందులో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు, లేదా నాకు ఆ సబ్జెక్ట్ మీద ఎప్పటి నుంచో మనసు ఉందండి అని కూడా మీరు చెప్పచ్చు. ఆ సబ్జెక్ట్ చెప్పాలి, గణిత శాస్త్రం అవ్వచ్చు, ఆస్ట్రాలజీ అవ్వచ్చు, ఇంకేదైనా సైన్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు. సో అలా మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకొని మీరు పాఠాలు నేర్పిస్తారు, టీచింగ్ మీరు చేస్తారు. ఆ టాపిక్ మీద చక్కగా మాట్లాడేసండి, కాల్ చేయండి. సరదా కాసేపుకి నేను సిద్ధంగా ఉన్నాను. ఆకాశవాణి స్టూడియోలో ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 MHz వింటూనే ఉండండి. కాల్ చేయండి, నెంబర్స్ చెప్తాను ఒకసారి, 0891270244, లేదా 0891270288.
1: పాపన్ రో పాపాయ్ రో, కోపమొద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్స్.

0: నిజంగా మీ లైఫ్లో కూడా ఈ బంపర్ ఆఫర్ ఇస్తే మీరు దేన్ని చూసేసుకుంటారు, ఏ సబ్జెక్ట్ని చూసేసుకుంటారో నేను అది చెప్పేసండి, కాల్ చేయండి 08912727 4488. ఫస్ట్ లక్కీ లవ్లీ కాలర్, హలో.
1: హరీష్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఉంగ పేరు అన్నా కిదర్ సే బాత్ కర్ రా తా?
1: శిరీష్ అప్పుడు నాయుడు తోట.
0: సిరి గారు, ఏ సీరియల్ తీసుకొచ్చారు మాకు?
1: సైన్స్ సార్.
0: ఓ, సైన్స్ సిరి సంపద. ఏంటంటే సైన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? సైన్స్లో పర్టికులర్గా ఏ సబ్జెక్ట్? బయాలజీయా, ఫిజిక్సా?
1: అంటే కెమిస్ట్రీ.
0: కెమిస్ట్రీ? వా అమ్మ, చాలా కష్టం అమ్మా.
1: కష్టం అంటారా? ఏమో అది సెలెక్ట్ చేసుకున్నా. సైన్స్ అంటే అన్నీ ఉంటాయి కదా.
0: అవును, మీకు ఇష్టం కాబట్టి అది ఇష్టంగా పాటను నేర్పించి పిల్లలందరికి వాళ్ళు ఒక రాకెట్ ఎక్కించారు వాళ్ళందరినీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిరి గారు.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే. నెక్స్ట్ కాలర్, హలో. అయ్యో, లైన్లో ఉండండి. 2 లైన్స్ ఉన్నాయి మనకి, 08912727 4488. ఈ టాపిక్ చెప్తాను. అదేవిధంగా ఇందాక నేను హాఫ్ అన్ అవర్లో రెక్కలు అనే పదం చెప్పడం మర్చిపోయానండి. సో 5:30 తర్వాత, 5:30 తర్వాత మన ఫేవరెట్ ప్రోగ్రామ్ ఉంది కదా, మా పదం మీ భావంలో, మీరు చక్కగా 6304767436 నెంబర్కి రెక్కలు అంటే వింగ్స్, మీకు గనక వింగ్స్ వస్తే ఏం చేస్తారు, లేదంటే మీకు గనక రెక్కలు అంటే రెక్కలు అనే పదం వినిపిస్తే మీకేమి కవిత్వాలు గుర్తొస్తాయి? రెక్కలు తొడిగి రెపరెపర్, సో రెక్కలు వస్తే ఎగిరిపోతారా, లేదా రెక్కలు ఉండడం అది పాజిటివ్ నెగిటివా, అలా కవిత్వాల రూపంలో మా పదం మీ భావంలో 5:30 తర్వాత రెక్కలు వింగ్స్ అనే పదం మీద కవితలు పంపండి. ఇప్పుడైతే కాల్ చేయండి సరదా కాసేపుకి 0891-272-4488 నంబర్స్కి. హలో,
2: గుడ్ ఈవినింగ్ హరీష్ గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
2: నేను బాగా చదువుకోలేదు, లేకపోతే ఏదని తీసుకురా?
0: చదువుకోండి ఫస్ట్, చదువుకోవాలి కదా, చదువుకోండి, ఇంపార్టెంట్.
2: చదువుకోండి ఫస్ట్, తర్వాత ఏదైనా చేయండి కదా అన్నట్టు. డిగ్రీ వరకు చదివారు కదమ్మా, ఏదో చదివి
0: చదివారండి, చాలా చదివారు, మీ జీవితాన్ని చదివారు.
2: డిగ్రీ వరకు చదివాను కానీ నేను చదివాను అర్థం కాదు.
0: చాలా
2: సబ్జెక్ట్ చెప్తాం అనుకుంటున్నానమ్మా.
0: హిస్టరీ,
2: ఎందుకంటే నాకు అది ఇష్టం అండి.
0: చరిత్ర దేవుందమ్మా, చింపితే చిరిగిపోద్ది.
2: అక్బరు, బాబరు, షాజహాను, ఔరంగజేబు మొదలు పారిపెట్టి ప్రపంచం చేద్దాము.
0: చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎస్,
2: 1857
0: ఇప్పుడు చెప్పేస్తారండి మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాసు. నమస్తే, నమస్తే. నిజంగా హిస్టరీ, హిస్టరీ ఇస్ ఎ మిస్టరీ. నెక్స్ట్ కాల్, హలో.
3: నమస్తే సార్.
0: నమస్తే, ఎలా ఉన్నారు?
3: నేను కామర్స్ చదువుకున్నాను, కామర్స్ అంటే ఇంట్రెస్ట్.
0: అయ్యో బాబు, ఎందుకండి మాకు అంత కష్టపెడతారు? ఇప్పుడు
3: కామర్స్ చెప్పగలను,
0: కానీ కామర్స్ లేకపోతే అసలు ఏ ట్రేడ్, బిజినెస్, నథింగ్, అంతా స్తంభించిపోద్ది.
3: కామర్స్ నచ్చింది లేకపోతే.
0: ఓకే ఓకే, చాలండి, చాలు. దేశాన్ని ఏలేచ్చు, ప్రపంచాన్ని ఏలేచ్చు, స్టాక్ మార్కెట్లన్నీ ఏలేచ్చు.

0: సరే,
1: థ్యాంక్ యూ శ్రీ గారు.
0: చెప్పను
1: థ్యాంక్ యూ.
0: బ్యాంకింగ్ అన్ని చేసి సార్,
1: ప్రపంచం అంతా స్తంభించిపోదు కామర్స్ లేకపోతే.
0: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ శ్రీ గారు, మంచి సబ్జెక్టులు వచ్చేస్తున్నాయి మనకి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్, హలో
2: సార్. గుడ్ ఈవినింగ్.
1: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా పేరన్నా?
2: నా పేరు వీరేంద్ర అండి, పెదవాల దగ్గర నుంచి మాట్లాడు.
1: వీరేంద్ర గారు, ఏ సబ్జెక్ట్ క్యా సబ్జెక్ట్ హే?
2: ఏం సార్,
1: ఏ సబ్జెక్ట్ కి మీరు పాఠాలు నేర్పిస్తారు, చెప్తారు టీచింగ్ ఛాన్స్ వస్తే?
2: కాదండి, ఒకసారి మళ్ళీ చెప్పరా, నాకు వినపడదు.
1: టాపిక్ వినలేదు అయితే.
2: విన్నాను. అంటే మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ గా అవుతారని ఏదో అన్నారండి.
1: అదే మన టాపిక్. టాపిక్ వినకుండా ఎలా కాల్ చేస్తారు మీరు?
2: అంటే నేను యూనివర్సల్ గా అందరికి అర్థమయ్యేలాగా మ్యాథమెటిక్స్ చెప్తామన్న ఉద్దేశం.
1: రామోజన్ గారు లాగా
2: చాట్ పట్టుకుని చక్కగా బోర్డు మీద కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే లెక్కలు రానివాళ్ళు కూడా లెక్కలు వస్తాయండి. లెక్కలు వచ్చిన తర్వాత
1: జీవిత లెక్కలే మార్చేస్తానంటారు.
2: అంతే కదండి.
1: సూపర్ అండి, మ్యాథ్స్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇష్టపడి
2: లెక్క లేకుండా ఉద్దేశం.
1: పర్ఫెక్ట్ అండి. వీరేంద్ర గారు మ్యాథ్స్ టీచర్ అయిపోయింది మీరు అర్జెంట్ గా?
2: అదండి. అసలు అంకెలు ఎలా పుట్టే, ఎందుకు పుట్టే, ఎలా పుట్టే, ఏంటి సంథింగ్, ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్
1: చేస్తాను.
2: అటు తిరిగి ప్రతి ఒక్కరికి కూడా జమ ఖర్చులతో పాటు జీవితంలో పాప పుణ్యాలు అనేది తెలుసు.
1: వావండి, నేనే ఫస్ట్ స్టూడెంట్ అవుతాను మీకు.
2: థ్యాంక్
1: యూ, నమస్తే అండి. ఇప్పుడైతే మనం ఇంకా చాలా మంది కాలర్స్తో మాట్లాడాలి. ఇంకా 4 గంటల 10 నిమిషాలు 10 సెకండ్లు. సరదాగా కాసేపు కాల్ చేయండి, సరదాగా మాట్లాడేసేయండి. ఇప్పుడైతే ఒక పాట విందాం. హలో గురు, ప్రేమ కోసమేరా ఫ్రమ్ ద వీ నిర్ణయం. స్టే ట్యూన్డ్.

0: సజ్జా బబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: వచ్చేసా వచ్చేసా వచ్చేసా, ఎక్కడికి వెళ్ళాను రావడానికి. నేను ఇక్కడే ఉన్నాను స్టూడియోలో, మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తాను. కాల్ చేయండి 0891-272-7272-44 లేదా 0891-272-7278. టూ లైన్స్ ఉన్నాయి, చక్కగా కాల్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదా మీకు టీచర్ అయ్యే ఛాన్స్, ప్రొఫెసర్ లేదా లెక్చరర్, ఒక పాఠాలు చెప్పే పంతులమ్మ లేదా ఒక యూనో టీచర్ పోస్ట్ ఇచ్చి టీచర్గా ఒక సబ్జెక్ట్ చెప్పండి అంటే మీరు ఇంట్రెస్ట్గా ఏ సబ్జెక్ట్ మీద పాఠాలు చెప్తారు, ఏ సబ్జెక్ట్ టీచింగ్ చేస్తారు, అది మన టాపిక్ అనమాట. కాల్ చేసేయండి, చక్కన చెప్పేసేయండి, టక్టగా చెప్పేసేయండి. నెక్స్ట్ కాలర్, హలో. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, నమస్తే.
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం. అయిందా టీ కాఫీలు?
1: లేదండి, పొలం అండి.
0: అవునా, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎక్కడ ఏరియా?
1: గోపాలపురం అండి, తూర్పు గోదావరి.
0: ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీ పేరు?
1: రాజు అండి.
0: రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫార్మర్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆల్ ద పంటల అగ్రికల్చర్.
1: ఆవులు ఆవులు అండి, కౌసు బఫీలు.
0: ఆహాహా, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్.
1: కానీ మీ యాంకరింగ్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తారండి. మీ యాంకరింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి.
0: అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: ఎందుకంటే మీలో మీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంత టాలెంట్ ఉందండి మీ దగ్గర.
0: థ్యాంక్స్ అలాట్ అండి. మీ పేరు?
1: రాజు అండి. రాజు.
0: రాజు గారు, ఇలా వింటూ ఉండండి, మాకు ఇలా కాంప్లైంట్స్ ఇస్తూ మీ టాపిక్స్ గురించి కూడా మాట్లాడండి.
1: ఇంటా ఉంటాం, ఇంటా ఉంటాం కానండి, కాకపోతే సరదాగా కాసేపు టైం అనేది మాకు అంటే స్పెండ్ చేయడానికి కుదరవట్లేదండి.
0: అయ్యో అర్థమైంది, మీ బిజీ టైం ఇది, మీకు మంచిగా ఈవినింగ్.
1: అవునండి, పాలు గట్ట తీసి మిల్క్ పాలు గట్ట తీసి టైం కదండి.
0: కానీ భలే ఉంటది ఆ వాతావరణం పల్లెటూరులో మంచిగా.
1: అవునండి, పామాయిల తోటలో నిమ్మ తోటలు అండి.
0: సో మీరు సబ్జెక్ట్ ఏది, అగ్రికల్చర్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారా పోని మీకు అనుకూలంగా?
1: అలాగే అలాగని కాదండి, నేను ఇంతకుముందు యాంకర్ చాలా మందికి రిక్వెస్ట్ చేశాను కానీ కానీ ఎవరు రెస్పాన్స్ అనేది అవ్వలేదు. సరదాగా కాసేపు ప్రోగ్రామ్ అనేది టైం కొంచెం మారితే బాగుంటుందని మా అభిప్రాయం మొత్తం మా స్నేహితులు.
0: తప్పకుండా.

0: తప్పకుండా మీ రిక్వెస్ట్ నేను స్వీకరిస్తాను.
1: అంటే ఫార్మర్స్ ఏంటంటే ఫార్మర్స్ కూడా అందరూ వింటారు కాబట్టి, ఎందుకంటే టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదండి.
0: అర్థమైంది అర్థమైంది అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అండి, వీల్ చేంజ్ చేయడానికి ట్రై
1: ఒకసారి
0: చేస్తాం.
1: టాపిక్ ఒకసారి చెప్పరండి.
0: ఏం లేదండి, మీకు ఒక సబ్జెక్ట్ టీచ్ చేసే ఛాన్స్ ఇస్తే మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకొని దాని మీద టీచింగ్ చేస్తారని సరదాగా.
1: తెలుగండి.
0: తెలుగు? వావ్, వాట్ ఇస్ లాంగ్వేజ్ అసలు?
1: తెలుగండి, ఎందుకంటే మనం నేర్చుకున్న మన భాష అనేది తెలుగు, మన సాంప్రదాయం తెలుగు, అన్నిటిలోనే తెలుగు అంటే ఇష్టం అండి.
0: వండర్ఫుల్ వండర్ఫుల్, మంచి సబ్జెక్ట్.
1: నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిందండి, తెలుగులోనే టాప్ అండి నేను.
0: ఓకే ఓకే ఓకే, నైస్, థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్, మన మన భాష, మన సబ్జెక్ట్ చెప్పారు.
1: అవునండి, మన భాష.
0: థ్యాంక్
1: ఎందుకంటే
0: యూ సార్.
1: ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది అది లాంగ్వేజ్ తప్పనైతే మనం మాట్లాడేది తెలుగే కదండి.
0: అవునవును, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. కీప్
1: ఓకే
0: కీప్
1: ఓకే. మా
0: డూయింగ్ యువర్
1: ఫ్రెండ్స్
0: గ్రేట్ వర్క్.
1: మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఉన్నామండి. మా ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని టైం కొంచెం చేంజ్ చేయమంటున్నారండి.
0: డెఫినెట్లీ డెఫినెట్లీ డెఫినెట్లీ,
1: కొంచెం పై అధికారికి చెప్పండి కొంచెం.
0: ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే ఓకే.
0: నమస్తే నమస్తే. నెక్స్ట్ కాలర్, హలో
2: హలో
0: హలో
2: హలో, నమస్తే.
0: నమస్తే అమ్మా. ఇందిరమ్మ ఎలా ఉన్నారు?
2: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నానమ్మా, చాలా చాలా బాగున్నాను.
2: టాపిక్ ఏంటి?
0: మీదే, మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకొని టీచింగ్ చేస్తారు? మీ లైఫ్ అంతా మీరు చేసిన ప్రొఫెషనే.
2: చాలా స్లో వస్తున్నదండి మాట.
0: మాట రావట్లేదా? మీరు ఏ సబ్జెక్ట్ ని చూస్ చేసుకొని దాని మీద పాఠాలు చెప్తారు?
2: తెలుగు చెప్పేదానండి.
0: అవును,
2: ప్రమోషన్ ఇచ్చాక సాహిత్యం కూడా చెప్తున్నాను, చెప్పేదాను.
0: ఓకే
2: అయితే
0: ఓకే అమ్మా,
2: చెప్పండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు తెలిసి టాపిక్ విన్ చేస్తే బెటర్ లిజినెస్. మళ్ళీ టాపిక్ చెప్పండి, టైం వేస్ట్. నెక్స్ట్ కాలర్స్, హలో. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? నమస్తే. అయ్యయ్యో, ఏదో టెక్నికల్ క్లిచ్ అయితే ఉంది. నాకు తెలిసి సిగ్నల్స్ చూసుకోండి, సిగ్నల్ చూసి కాల్ చేయండి. హలో
3: హలో, నమస్తే అండి హరీష్ గారు.
0: నమస్తే అండి, బాగున్నారా?
3: బాగున్నానండి. మీ పుట్టేటి జగన్నాథరావు చింతల విగ్రహం.
0: ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, చెప్పండి.
3: బాగున్నాను అన్న, మీరు బాగున్నారా? జోష్ మీద చేస్తున్నారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
3: చెప్పండి అన్న.
0: సార్ మీరే సబ్జెక్ట్ చూసేసుకుంటారు?
3: ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తారని అంటున్నారు.
0: అంతే అంతే.
3: తెలుగు అంటే మక్కువ ఎక్కువ.
0: వావ్ వావ్ వావ్.
3: అంచేత తెలుగు ఉపాధ్యాయుని కూడా నా ప్రజెంట్.
0: ఓకే,
3: ఒక రకంగా చెప్పాలంటే చాలా చమత్కారం జరిగింది. ఫోర్త్ క్లాస్ వరకు నాకు తెలుగు అక్షరాలే రాలేదు. ఎన్ని తాపులు తినేవాడిను.
0: అయ్యయ్యో,
3: ఒక స్నేహితుడు యొక్క ఫ్రెండ్షిప్ వల్ల మార్పు. ఆ స్నేహితుడు నేను లేదురా ఇలా కాదు అలా కాదని ఉపాధ్యాయుడి కంటే స్నేహితుడి కింద రోడ్డు విలుకుల్ని ఎక్కువ పాటించి నేను తెలుగులో బాగా దిగింది అనమాట.
0: ఓకే, వండర్ఫుల్.
3: అది ఈ రోజు నాంది పలికి, ఈ రోజు ఎవరికైనా 10th క్లాస్ విద్యార్థుల వరకు ఇప్పుడు నేను తెలుగు బోధించే ఉపాధ్యాయుని అయ్యాను.
0: ఎక్సలెంట్ సార్. మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ అయింది, మీ బలహీనత బలమైంది.
3: అందుకే అంటారు కదా, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోను చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా.
0: వినండి లిజనర్స్, వినండి, తెలుసుకోండి. మన భాషను వదలకూడదు, మన యూనో మన మూలాల్ని, మన అమ్మ నాన్న ఆవకాయ
3: కదా, వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. ఆ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు, మన తెలుగు భాష కూడా అలాంటిదే అని.
0: వండర్ఫుల్, పర్ఫెక్ట్ గా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే అండి. బొడ్డే జగన్నాథన్ గారు అదరగొట్టేశారు చాలా చక్కగా. ఇప్పుడైతే తెలుగు భాష వచ్చేసింది కాబట్టి ఆ భాష పాటే విందాం. నీకు నేను నాకు నువ్వు చెత్త నుంచి ఎక్సలెంట్ సాంగ్ ఇది, తెలుగు భాష గొప్పతనం. మీరు కాల్ చేస్తుండీ.

పదం పదం పదం మా పదం మీ భావంలో ఇందాక నేను 3:30కి చెప్పడం మర్చిపోయాను కాబట్టి ఇందాక ఫస్ట్లో చెప్పాను 4:10 లోపు, కానీ మళ్ళీ ఒకసారి ఇప్పుడే ఉన్నా ట్యూన్ చేసినట్టయితే మనందరికీ చాలా ఫేవరెట్ ప్రోగ్రామ్ కాబట్టి 5:30 తర్వాత మా పదం మీ భావం కార్యక్రమం ఉంటుంది. అందులో మీరు చక్కగా 6304767436 నెంబర్కి వాట్సాప్ సందేశాలు పంపించవచ్చు, మా పదం మీ భావంలో పాల్గొనవచ్చు.

పోయిట్రీ అంటే మీకు ఒక పదం ఇస్తాను, ఆ పదం మీద కవిత్వాల రూపంలో మీరు ఒక కవిగా మారిపోయి చక్కగా ఆ పదం వింటే మీకు ఏం గుర్తొస్తుంది, ఆ పదం చుట్టూ ఆ పదంతో ఒక కవిత్వం రాసేయాలన్నమాట. సో మీరు ఒక కవిగా మారిపోవాలి, మీ భావాలని, మీ ఒపీనియన్స్ని లేదా మీ యూనో ఫీలింగ్స్ని, ఒక థాట్ ప్రాసెస్ని మీ మెదడుకు పదం పెట్టి రెక్కలు అనే పదం మీద. ఐ రిపీట్, రెక్కలు. రెక్కలు అంటే ఏంటి? వింగ్స్. సో రెక్కలు అని వినగానే మీకు పక్షి గుర్తొస్తుందా, లేదా మనిషికి రెక్కలు వస్తే ఏమవుద్ది? సో రెక్కలు దేనికి ఉండాలి, దేనికి ఉండకూడదు, పాజిటివ్స్, నెగిటివ్స్ వగేర వగేర. రెక్కలు, రెక్కల మీద మీకు ఏం గుర్తొస్తుందో రాసేసి 6304767436 నెంబర్కి చక్కగా వాట్సాప్ సందేశాలు పంపించవచ్చు.

0: who has completed a 3-0 victory over the Republic of Korea in their Pool A encounter, with all three Indian players delivering straight games wins, starting from Vellavan Senthil Kumar, then a clear domination by Abhay Singh, and then it was Veerchot Rani's turn to put the finishing touch on the contest, and he completely dominated, winning all three games. So there was absolutely no way back for Korea as India wrapped up the team tie 3-0.
1: हॉकी की बात करते हैं, भारत बनाम बांग्लादेश जबरदस्त मुकाबला। हालांकि भारत ने बढ़त बना ली है, पहले ही क्वार्टर में भारत ने अभिषेक लाकड़ा के गोल की मदद से बढ़त बनाई। हालांकि अभी 1-0 का स्कोर है भारत के पक्ष में। दूसरा क्वार्टर यहां पर जारी है, देखना यह होगा कि क्या यहां भारत कुछ और गोल करता है, दिलचस्प होगा। लेकिन फिलहाल भारत बांग्लादेश पर बढ़त बनाया हुआ है।
0: Now a tough result coming in from the athletics track, where Avinash Sable has finished fourth in the men's 3000 meter steeplechase final, narrowly missing out on a place on the podium. And these Asian Games, as he is into Asian Games as defending champion, having won gold in the previous edition, but this time there will be no medal for India in this one, which is clearly disappointing. But the heat is about to turn up in the athletics arena with three high powered finals coming for us, with Murli Sri Shankar and David in men's long jump final, with Gulveer and Yunus in the men's 1500 meters final, and the men's javelin throw with Rohit Yadav and Yashveer Singh coming for us.
1: Ji bilkul, agle ek ghante mein kya hoga, agli update mein zarur aapko batayenge. Filhal mujhe Mohammad Shahid Azmi aur Vidushi Vats ko ijazat dijiye. Agle ek ghante baad fir mulaqat hogi, theek 5:30 par.
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం విన్నారు ఢిల్లీ కేంద్రం నుంచి. సరదాగా కాసేపు కార్యక్రమం కొనసాగుతుంది. కాల్ చేయండి 0891-27-27-244-0891-27-27-28. చిన్న వాణిజ్య ప్రకటన అనంతరం కాల్ తీసుకుంటా. స్టే ట్యూన్డ్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో,
7: నమస్తే అండి. హరీష్ గారు
3: నమస్తే, ఎలా ఉన్నారు?
7: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నాను. రేడియో వాళ్ళని తగ్గించండి జరా.
7: తగ్గించేయండి సార్.
3: చెప్పండి చిరు గారు.
7: నేను ఎక్కువ చదువుకోలేదు సార్, కానీ సంగీతానికి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే, మ్యూజిక్ సంగీతం ఇలాంటి దాని గురించి అది తీసుకుందామని నాకు ఐడియా. అది కాకపోతే లెక్కలో.
3: ఓకే, లెక్కలే బెటర్ అండి.
7: ఆ రెండింటి మీద నా ఇంట్రెస్ట్ అండి.
3: ఎందుకంటే సంగీతం రావాలంటే మరి చిన్నప్పటి నుంచి దానికి ప్రావీణ్యం అబ్బో, అదో పెద్ద స్టోరీ.
7: ఓకే సార్,
3: థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్, హలో.
8: హలో,
3: హాయ్, గుడ్ ఈవినింగ్.
8: గుడ్ ఈవినింగ్ సార్.
3: నమస్తే అండి, చెప్పండి.
8: నా పేరు నౌఫ్రాజు, అగనంపూడి అండి.
3: రాజ్ గారు చెప్పండి, చెప్పండి.
8: నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం సార్.
3: అవునా?
8: నేను 7th క్లాస్ వరకే చదువుకున్నాను సార్.
3: 7th వరకు? వై వై వై.
8: కానీ మ్యాథ్స్ అంటే 100కి 100 వచ్చేయండి మాకు. 100 కూడదని 99 ఇచ్చేవారు. మ్యాథ్స్ అంటే భలే ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు నేను ఏదైనా ఎవరికైనా చెప్పాలైనా మ్యాథ్స్ అయితేనే ఇంట్రెస్ట్ గా చెప్పగలనండి.
3: ఓకే, పర్ఫెక్ట్. అదే మంచిగా లెక్కలు, లెక్కలు మాస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నైస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ కాల్. హలో,
9: గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్. అమ్మా ఎలా ఉన్నారు?
9: ముద్రగుట్టారు,
3: చెప్పండి.
9: నేనైతే మా అబ్బాయి కోసం నేను స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యానండి. 3 సంవత్సరాలు చేశాను. మ్యాథ్స్, తెలుగు పండితురాలు అనమాట. చాలా బాగా ముందు చెప్పడం ఎలాగో వచ్చింది కాదు. రోజు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవి ఎలా చెప్పాలో అని ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి.
3: ఇప్పుడు పెద్ద టీచర్ అయిపోయారు అన్నమాట.
9: థ్యాంక్ యూ సార్,
3: థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఈ లెక్కలు, ఎక్కల గురించి మనం కూడా విందాం. బాట్ అని పాఠం ఉంది, మేఠని ఆట ఉంది. శివ నుంచి స్టేట్యూడ్.

0: ఇంకెవరు కాల్ చేశారు చూద్దాం. నెక్స్ట్ కాల్. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్. హరీష్ గారు.
0: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి.
1: నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఏక శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: శ్రీని గారు చెప్పండి సార్.
1: మాకు మా చంద్రమ్మ నుంచి మా నాన్నగారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మహాభారతం, భాగవతం, ఈ పురాణాలు ఎక్కువగా చెప్పేవారండి. నాకు వాటి మీద ఇంట్రెస్ట్. అయితే అది ఏ సబ్జెక్ట్ లోకి వస్తుందో నాకైతే తెలియదు. నాకైతే అదే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి.
0: అదే అన్నిటికీ సబ్జెక్టులకి అదే మాస్టర్ ఆఫ్.
1: పురాణాలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు కూడా నేను అదే ఎక్కువ వింటుంటానండి.
0: గ్రేట్ అండి, చాలా చాలా.
1: ఎక్కడ ప్రవచనాలు జరిగినా వెళ్ళిపోతాం సార్.
0: ఫ్యాంటాస్టిక్ అండి, సూపర్ డిఫరెంట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే అండి. నిజంగా ఎవరు చెప్పని ఆన్సర్ చెప్పారు, మెచ్చుకోవాలి. నెక్స్ట్ కాల్. హలో,
2: మా అభిమాని మా ఫ్రెండ్ హరీష్ గారు.
0: సార్ నమస్తే. బోలోజీ.
2: హలో,
0: చెప్పండి సార్. మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకోండి పోతున్నారు?
2: సత్యరెడ్డి
0: గారు తగ్గేదే చెప్పండి సార్.
2: సైన్స్ అండి.
0: సైన్స్? వావ్.
2: అదైతే మనం బొమ్మల డ్రాయింగ్ చేయొచ్చు కదా.
0: అవును, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్.

0: హార్ట్ కిడ్నీ అన్ని వేసేయచ్చు
1: తెలుగు
0: మందులు.
1: చెప్తే బాగుంటుంది కదన్నా.
0: సూపర్ అండి, మంచి సబ్జెక్ట్ అది.
1: బాయ్
0: థ్యాంక్
1: హరీష్.
0: యూ, బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సైన్స్ వచ్చింది. నెక్స్ట్ కాలర్, హలో.
1: హరీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు?
1: బాగున్నా.
0: చెప్పండి.
1: నాకు మొదటి నుంచి ఫిజిక్స్ చాలా ఇష్టం, అందులోనే పీజీ చేసి లెక్చరర్ కూడా అయ్యాను.
0: వావ్ వావ్ బో,
1: నేను చిన్న ఈవెంట్ చెప్తాను. నేను
0: చెప్పండి సార్.
1: 6th 7th చదివేటప్పుడు మా బుక్ ఏదో నేను ఎప్పట్లో ఫిలిం దొరికాయండి, పావలా 20 రూపాయలకి కట్స్, ఫిలిం కట్స్.
0: అవునవును.
1: ఒక లెన్స్ 1 రూపాయి ఇచ్చి కొన్నాను అప్పుడు, కాన్వెక్స్ లెన్స్. దాన్ని ఒక అట్టకి తగిలించి దాని ఫిలిం ముందు పెట్టి, అప్పుడు కరెంట్ లేదు ఊళ్ళో, ఎలక్ట్రిసిటీ లేదు, అద్దం ఎండ్ లో పెట్టి దాన్ని ఫిల్మ్ ప్రొజెక్ట్ చేసేవాడిని పిల్లలు పిలిచి చూడమని.
0: ఓకే, భలే ఉంటది.
1: 6th 7th చదివేటప్పుడు, అంటే దగ్గర దగ్గర 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ నాకు ఫైనల్ గా ఎంఎస్సీ ఐకేజీ లెక్చరర్ అన్ని అయిపోయి రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నా.
0: సూపర్ సూపర్.
1: ఆ సబ్జెక్ట్ అండి ఫిజిక్స్ అండి, నాకు చాలా ఇష్టం. రెండోది ఎలక్ట్రానిక్స్, హాబీ ఎలక్ట్రానిక్స్.
0: వెరీ నైస్ అండి, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్,
1: ఓకే
0: నమస్తే. అన్ని సబ్జెక్టులు సర్వాంతర్యం. నెక్స్ట్ కాలర్, హలో.
2: నెక్స్ట్ కాలర్ రెక్కలు
0: తొడిగి సార్, చెప్పండి. త్రినాథ్ గారు, మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం?
2: ఎంత జోష్గా చెప్పేశారండి. నా పేరు
0: మీరు మాకు తెలియపడు ఏంటండి, మీరు సెలబ్రిటీ అండి మాకు.
2: అయితే నేను కూడా చెప్పేస్తాను జోష్ గాను. నా పేరు అగ్రహ ప్రణాథ్, చిన్నంబారి మీద అండి. నాకైతే ఈ సబ్జెక్ట్ లోని అన్ని బాగానే ఉండే, కరెక్ట్ కాదన్ను. నా చిన్న తన్నప్పటి నుంచి అంటే మా అమ్మగారు పాటలు అవి బాగా ఇంట్రెస్ట్ గా వినేవారండి. సినిమా పాటలు కానీ ఏనా ప్రైవేట్ సాంగ్స్ అంటే దేశభక్తి గీతాలు కానీ ఆ పాటలన్నీ పాడించుకునేవారు అన్నమాట. అప్పుడు కొద్ది కొద్ది పాడించుకునేవారు, అది చాలా ఇష్టంగా పాడించుకునేవారు అన్నమాట. అంటే యువజన సంఘానికి తీసుకెళ్ళడం కానీ అక్కడికే చిన్న చిన్న పోటీలు మొదట చిన్నతనంలో, తర్వాత కాంపిటీషన్స్ కి వాటికి ఒకటి ఎక్కువ తీసుకెళ్లారు. ఇప్పటికీ నా దగ్గర దాదాపు 400-300 పేజీ పైన ఉన్నాయి, 300 పైన ఉన్నాయండి, 300 ఉన్నాయి దగ్గర దగ్గర ఉంటాయండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: ఇప్పటికీ ఉన్నాయండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం, పాటలు వినే ముందు. హలో హలో
3: హలో,
0: నమస్తే అండి. నమస్తే, చెప్పండి.
3: ప్రభాకర్ శ్రీనివాస్, రావులపాలెం.
0: ప్రభాకర్ గారు చెప్పండి.
3: చాన్నల్ కలిసారు బుజ్జనకు.
0: చెప్పండి, ఏ సబ్జెక్ట్ అండి?
3: తేట తేట తెలుగు అండి.
0: సూపర్.
3: నాకు నేను చదువుకునే రోజుల్లో కూడా సబ్జెక్టులు అన్ని అత్యవసర మార్కులు 35, 36, 37.
0: ఓకే,
3: తెలుగు మాత్రం 80 అండి.
0: ఆహా సూపర్.
3: నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు క్లాస్ తప్పకుండా హాజరయ్యండి.
0: ఫెంటాస్టిక్ ప్రభాకర్, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.
3: థ్యాంక్ యూ.
0: ఎందుకంటే అందరికి ఇష్టం అండి. నెక్స్ట్ లక్కీ లక్కీ లక్కీ కాలర్, హలో. హలో,
4: నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి.
0: కంగారు పడకండి, నేను మేడం కాదు సార్, నన్ను మేడం చేస్తారు. మీ పేరు?
4: నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి.
0: మీ పేరేంటండి?
4: ఈస్ట్ గోదావరి చెల్లూరు. నా పేరు గోవింద్ అండి.
0: గోవింద్ గారు చెప్పండి, ఏ సబ్జెక్ట్?
4: నాకు మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్.
0: వావ్ వావ్, మ్యాథ్స్ కి ఎక్కువ ఓట్లు పడిపోయారు, ఆల్మోస్ట్ 10 మంది పైన మ్యాథ్స్ అన్నారు.
4: ఎందుకంటే మాది సివిల్ కాన్స్టిట్యూషన్ అండి, రోడ్ లో ఇది పరాగ్యం రేటమ్మం లేదంటే దాన్ని తెన్నమ్మం వేయాలంటే స్పేసింగ్ ఎంత పెట్టాలి ఏంటి అన్నీ
0: కూడా
4: కన్నా నేనే ముందు క్యాలిక్యులేట్ చేసి ఇలా పెడితే బాగుంటుందని చెప్తా ఉంటాను అన్నమాట అండి.
0: సూపర్ సూపర్.
4: మనం చేసేదంతా కూడా ఎమ్మమ్మ కూడా డిఫరెన్స్ రాకుండా చేసి చెప్తా ఉంటాం అన్నమాట అండి.
0: వెరీ నైస్, వెరీ నైస్,
4: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మరి కాల్ బాగు చేద్దాం, పాటలు వినేసి ముందు చివరిగా. హలో,
5: గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: గోపి గారు చెప్పండి సార్.
5: సార్ బాగున్నారా?
0: బాగున్నానండి, చెప్పండి.
5: అయితే నాకు నచ్చే సబ్జెక్ట్ ఏంటంటే డ్రాయింగ్ సార్.
0: మంచి సబ్జెక్ట్.
5: మన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ అని.
0: ఓకే.
5: కాకపోతే మా సార్ అప్పుడులో ఏంటంటే ఆయనకి వినిపించదు, మాట కూడా రాదు, వినిపించదు. కానీ మీ ఇష్టం వచ్చేటి ఏ గీత గీయండి దానికి తగ్గ అంటే ఆ గీతకి తగ్గ బొమ్మ వేసేస్తారనమాట ఆయన. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఆయన ఆర్ట్ చూసి నాకు మనసులో అనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా మరి మన చదువు లేదు భగవంతుడు.

0: ఒకవేళ ఇచ్చేదే కనుక ఇలా ఉంటే డ్రాయింగ్ నాకు ఇష్టం సార్.
1: ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు కూడా మా తెలుగు టీచర్ ఒకరు ఉండేవాళ్ళు నవజన్ పబ్లిక్ స్కూల్లో, భీమిలీలో చదువుకున్నప్పుడు ఆయన తెలుగు పాఠం చెప్పడానికి వచ్చి ఇప్పుడు సతీ సహగమనం చెప్పాలంటే టకటకటక చిత్తి వేసి డ్రా చేసి అవునో ఒక మనిషిని వేసి, సో ఆయన చెప్పే ప్రతి పాఠాన్ని ఒక డ్రాయింగ్ రూపంలో మాకు ఆల్రెడీ 2-5 మినిట్స్లో క్వశ్చన్కి ఇయ్యా, మాకు అర్థమైపోయింది ఈయనేంట్రా బాబు తెలుగు పాఠం చెప్పడానికి వచ్చారు, మొత్తం బొమ్మలేసేస్తున్నారు బోర్డు మీద, చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఆయన ఏ పాఠం చెప్పబోతున్నారో ఆయన గీసే బొమ్మల ద్వారా, డ్రాయింగ్స్ ద్వారా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ సార్కి ఎక్కడ ఉన్నారు కానీ. ఇప్పుడు ఈ కాలర్ లిజనర్ మాట్లాడేది నాకు అర్థమైంది. సో డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా పెయింటింగ్ సబ్జెక్టు, ఆర్ట్ మాకు ఈ ఓరల్ సబ్జెక్ట్స్ ఉండేవి ఈవినింగ్ టైం. క్రాఫ్ట్ మేకింగ్ అంటే మట్టితో బొమ్మలు తయారు చేయడం, ఒక ఓసల్ లాంటివి వంచి పక్షిలాగా మార్చి దానికి మట్టి బొమ్మలు చేసి, సో ఇలా ఉండేవి నవజీవన్ చిన్నప్పుడు. 2nd, 3rd, 4th భీమిలీ దొరతోటలో నవజీవన్ పబ్లిక్ స్కూల్ అబ్బాలే ఉండేది అప్పుడు కేరళ వాళ్ళది. సో అలా చిన్నప్పుడు మెమరీస్ నేను వెళ్ళిపోయాను. సో చాలా మంచి విషయాలు మా లెసన్స్ అందరూ పంచుకున్నారు. ఏ సబ్జెక్ట్ మీద పాఠాలు మీరు చెప్తారు పిల్లలకి అని అడిగినప్పుడు చాలా చాలా బాగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ కూడా మనం ఇంకా కాల్స్ తీసుకునే టైం అయితే ఉంది, ఛాన్స్ ఉంది, తీసుకుంటా. ఒక పాటలు విన్న తర్వాత స్టే ట్యూన్ 102.

పార్టిసిపేట్ చేశారు. కాల్ చేసిన ప్రతి ఒక్క కాల్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి శ్రవణ కేంద్రం ఎఫ్ఎం బ్రెయిన్ బౌల్ సాగరిక. తొలగించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు అంటూ చక్కగా మన సరదా కాసేపు కంక్లూడ్ చేద్దాం, యువ వాణిలోకి ఎంటర్ అయిపోదాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్జ్ పై వింటున్నారు యువవాణి కార్యక్రమం. మరి ఎఫ్ఎం రెయిన్బో సాగలికలు యువవాణి యువత కోసం, యంగ్ జనరేషన్ కోసం, యువ జనుల కోసం. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ మన లైఫ్లో యంగ్ ఏజ్ అనేది చాలా విలువైందండి, చాలా వాల్యుయబుల్ కూడా. సో దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాం, చదువుతో పాటు యూనో కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎడ్యుకేషన్తో పాటు కెరీర్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఒకవేళ మన ఎడ్యుకేషన్ మన కెరీర్ బిల్డ్ అయ్యే క్రమంలో ఇంకా చాలా వేస్ ఉన్నాయండి మనీ ఎర్న్ చేయడానికి. ఒక యూట్యూబర్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లేదంటే ఫోటోగ్రఫీ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోగ్రఫీలో వెళ్ళి ఫోటోగ్రాఫర్గా మారి అందులో కూడా వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అంటాం కదా, ఎంతో టెక్నాలజీ అప్డేట్ అయింది. స్టాండప్ కమీడియన్గా ఎదగచ్చు, లేదంటే ఒక ఆర్టిస్ట్గా వెళ్ళచ్చు. అంటే ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది కదా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం, సింగింగ్ డ్యాన్స్ ఫామ్. ఇంకా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్లో రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాటలు వింటాం, లిరిక్స్ కానీ, స్టోరీస్ స్టోరీ టెల్లింగ్గా, తర్వాత కథల రచయితగా, డైలాగ్ రైటర్గా, ఇలా చాలా మార్గాలు ఉన్నాయి స్కిల్ బేస్డ్వి. వాటి గురించి నేను మీతో చర్చిస్తాను ఈనాటి మన యువవాణి కార్యక్రమంలో. ఇప్పుడైతే మీకోసం పాట చేస్తుంది సమయమా అటు. హాయ్ నాన్న, నేను జస్ట్ స్టే ట్యూన్డ్.

యువవాణి కార్యక్రమంలో వింటున్నారు. టాపిక్ గురించి నేను చెప్తున్నాను, ఫోటోగ్రఫీ అంటూ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అవ్వాలి, లేదంటే మనం ఆర్టిస్టులుగా మారాలి, సింగర్గా లేదా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా, స్టాండప్ కమెడియన్గా, ఇలా చాలా రకాలుగా మనకి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఆ విషయాలు మనం ఆడుకుందాం. ఆగి ఆగి సాగే మేఘమేదో ఈ నగరానికి ఏమైంది చిత్రించి పాటు వింటారు అనురాగ్ కులకర్ణి వాయిస్లో. స్టే ట్యూన్ టు 102.

మా పదం మీ భావం కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. ఈనాటి పదం రెక్కలు. సో రెక్కలు లేదా వింగ్స్ అనే పదం ఏంటంటే మీకేం కనిపిస్తుందో, గుర్తొస్తుందో, లేదా మీ థాట్స్కి, మీ ఫీలింగ్స్ ఏమొస్తాయో, మీ ఒపీనియన్స్ని, మీ భావాలని షేర్ చేసుకోండి. ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమంలో మెసేజ్ పంపించండి, వాట్సాప్ సందేశాన్ని 6304767436 నెంబర్కి. ఒక 4-5 వచ్చాయి, ఇంకా నేను చూస్తాను, అన్నీ ఒకసారి చదువుతాను. ఇప్పుడైతే కరెంట్ మూవీ నుంచి రెక్కలు తొడిగిన పక్షల్లే.

0: and what difference an attempt can make. Let's begin with Murali Sri Shankar, who began with a 7.66 meter jump, which placed him fifth after the opening round. But he came roaring back with his second attempt, producing a superb 8.07 meters and moving straight up to the second position. That position stayed the same after his third attempt, recording 7.56. And there is movement for David Solomon Paturaj as well. He opened with 7.51 meters, which had him in the sixth position after the first attempt. His second jump measured 7.45 meters and that sees him currently in 7th. The position has remained the same after his third attempt recording 7.70. The fourth one recording 7.45. Meanwhile, China's Shi Yang has maintained the first position so far while also hitting the season best with 8.17. Meanwhile, Shahid, what's the latest from the men's javelin throw?
1: Bilkul, Rohit Yadav and Yashvir Singh, in dono khiladiyon ne Neeraj Chopra ki kami mahsoos अब तक नहीं होने दी। रमेश पतिराजे पीछे चल रहे हैं। रोहित यादव पहले स्थान पर हैं, 84.35 मीटर दूर भाला फेंककर। वहीं यशवीर सिंह 83.56 मीटर भाला फेंककर दूसरे स्थान पर, यानी पहले और दूसरे स्थान पर भारतीय खिलाड़ी हैं। अगले घंटे में क्या घटित होता, कहां जाकर ऊंट किस करोड़ बैठता है, अगले घंटे आपको अपडेट में बताएंगे। फिलहाल मुझे मोहम्मद शाहिद आजमी और विदुषी वत्स को अगले घंटे के बाद आने के लिए इजाजत दीजिए। धन्यवाद।
2: एशियन गेम्स 2026 आईजी नगोया।
3: రెక్కలు అనే పదం మీద మా పదం మీ భావం, మీ భావాలు తెలిపే అవకాశం 6304761436 నెంబర్కి పంపించేయండి. ముందుగా మనకి దైవపు ఉష, టోనీ, హేమలత, గోపాలరావు గారు అందరూ విశాఖపట్నం నుంచి పంపిస్తున్నారు. రెక్కలు రెక్కలు అన్నవి లేకపోతే అసలు మానవ మనుగడే ఉండదు. మనకు ఆ భగవంతుడు ఈ రెక్కలని చేతుల రూపంలో ఇచ్చారు. నిజమేనండి, ఇది మన మానవ జాతికి సంపూర్ణం. ఉదాహరణకు మనం నీటిలో ఈదాలని అంటే మన చేతులతో మన రెక్కలుగా సహాయపడుతూ ఉంటాయి. అండ్ 100% నిజం చెప్పారండి. ఇకపోతే పక్షులకు, తూనీగలకు, ఈగలకు, సీతాకోక చిలుక ఇలా అన్నిటికి కూడా రెక్కల సహాయంతో గగన వీధులలో విహరిస్తూ ఉంటాయి. ఈ పక్షుల రూపంలో ఎగిరే కృత్రిమ విమానాలను కనుగొన్నారు. నిజమే, పక్షుల నుంచే విమానం. సో మన ప్రపంచ శాస్త్రవేత్తలు అన్నట్టే అతిశయోక్తి కాదు. అదే, ఈ పక్షుల నుంచే మన శాస్త్రవేత్తలు అందరూ విమానాలు కనుక్కున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటూ దైవపు గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ, విశాఖపట్నం అద్భుతంగా రాశారండి. థ్యాంక్ యూ సో మచ్. రెక్కలు అనే పదం మీద ఈనాటి మా పదం ఈ భావంలో 6304761436 పంపండి తప్పకుండా. నెక్స్ట్ మనకి వీరేంద్ర వైజాగ్ నుంచి రెక్కలు, ప్రేమ రెక్కలు, ప్రేమ ప్రేమకు రెక్కలు తొడిగితే ఆకాశమే హద్దుగా విహరించిన నా చెలి కోసం గుండెను గుడి చేసి రెక్కలపై తీసుకురానా. అబ్బో, గుండెను గుడి చేసి రెక్కలపై తీసుకురానా. గుడిలో దేవతల ప్రతి జ్ఞాపకం ఓ కావ్యంగా మలచన. రెక్కల చాటున అంకితం ఇవ్వనా, చలి పులిలా విజృంభిస్తే నులివెచ్చని వేడితో కాపడం పెట్టనా రెక్కలతో. వావ్, రెక్కల చాటున దోచుకోనా దీపకాంతిని పరిమళించే ప్రేమని. వావ్, వీరేంద్ర వైజాగ్ అద్భుతంగా ఉందండి. చాలా మంచి మంచి పదాలు వాడారు. థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు. నెక్స్ట్ ఈనాటి మా పదం విభాగంలో రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి ఇలా రాస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డలకి జన్మనిచ్చి గుండెల మీద ఆడిస్తూ చేయి పట్టుకొని నడిపిస్తూ బిడ్డలకి చదువుకి స్కూలుకి తీసుకువెళ్ళి, బిడ్డలు రాలేదే అని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చిన చక్కగా వాళ్ళకి స్నాక్స్ పెట్టి మళ్ళీ ప్రైవేటుకు పంపిస్తాం. చక్కగా చదువుతో పాటు బుద్ధిని నేర్పుతాం. పెద్ద అయిన తర్వాత చదువు కంప్లీట్ చేసుకొని రెక్కలు వచ్చి జాబ్ చేసిన తర్వాత కూడా తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకోవాలి. మనకు రెక్కలు ఇచ్చిన తల్లిదండ్రులు మనకి భారం కాకూడదని ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం. మన బిడ్డలకు కూడా రెక్కలు వచ్చి మనల్ని వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా ప్లేసెస్లో. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటికి రెప్పలాగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కంటికి రెప్ప

చెప్పల్లాగా చూసుకోవాలి. మంచి మెసేజ్ అండి, మంచి సందేశం ఇచ్చారు ఆకాశవాణి డైలీ కాలర్ రమణ సీతమ్మ నాగలపల్లి. వావ్, నాకు చాలా బాగా నచ్చింది, హార్ట్ టచింగ్గా ఉంది, రియలిస్టిక్గా ఉంది. రెక్కలు వచ్చేసిన తర్వాత అంటే

నిలబడకుండా తల్లిదండ్రులకి అండగా జీవితాంతం ఉండాలని మంచి సందేశం ఇచ్చారు. సూపర్ అండి రమణ సీతమ్మ నాగులపల్లి. మీరు కూడా రెక్కలు అనే పదం మీద కవితలు పంపించండి. మా పదం మీ భావం కార్యక్రమానికి 6304767436.

నెక్స్ట్ మనకు పంపిస్తున్నారు మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు గారు. ఏమంటారంటే, గూటికి దాటి బయటపడాలంటే, గూటిని దాటి బయటపడాలంటే కావాలి రెక్కలు, సరిహద్దులు దాటి ఎదగాలంటే కావాలి రెక్కలు, కలల లోకంలో విహరించాలన్నా కష్టాల సముద్రాన్ని ఏదాలన్నా మనసుకి కావాలి నమ్మకమనే రెక్కలు. సో ఆ కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, ఆ ఫెయిత్, పడిపోయిన ప్రతిసారి పైకి లేపేవి రెక్కలు, ఓటములను గెలుపులుగా మార్చేవి రెక్కలు, భయపడకుండా ఆకాశమంత ఎత్తుకు ఎదగమని ప్రతి మనిషి గుండెల్లో ధైర్యాన్ని నింపేవి రెక్కలు. వావ్, భలే ఉన్నదండి. చాలా మునగపాకు నుండి ఆడారి నాగేశ్వరరావు గారు ఎక్సలెంట్గా రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి బేశెట్టి సుమలత వైఫ్ ఆఫ్ గంగాధర్ ఇలా అంటున్నారు, పంపిస్తున్నారు. హద్దులు గీసే గీతలు రేఖలు, ఆకాశాన్ని ముద్దాడేవి రెక్కలు, అరచేతిలో బంధించిన

విధి రేఖలు ఆశల దిశగా ఎగిరేటి మన రెక్కలు. చాలా బాగుందండి బీసెట్ సుమలత్ గారు, షార్ట్ అండ్ స్వీట్, క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనకి పంపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు రమణా సీతమ్మ నాగలాపల్లి నుంచి, ధన్యవాదాలు అండి. అండ్ నెక్స్ట్ పంపిస్తున్నారు మనకి, గూడు వదిలి గాలిలోకి ధైర్యంగా అడుగులేసి నూతన లోకాలను చూసేందుకు పక్షికి రెక్కలు సహకరిస్తాయి. కళలు కనే ప్రతి మనిషికి కష్టాలను ఎదుర్కొనే శక్తికి గమ్యాన్ని చేరే తపనకు ఆశయమే బలమైన రెక్కలు. వావ్, సో నైస్ అండి. జనకుల సత్యనారాయణమూర్తి, కవిత ఝరి, సాలాది ప్రసన్న కుమార్, వీళ్ళందరూ పంపిస్తున్నారు. హరీష్ గారు, సోమవారం శుభ సాయంత్రం. రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక, దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక. నువ్వు చెబితే నమ్మవు కానీ నీ రెక్కల గుర్రంపై కనిపించే ఆ ప్రపంచమే వేరు నాన్న అంటున్నారు. నాన్న వావ్, నువ్వు పక్కనుంటే ఆ బూచోళ్లను నేను రెక్కలతో ఉండి దమ్ముంటే ఇప్పుడు రండ్రా అనాలని ఉంది నాన్న. ముందు కూర్చోబెట్టుకొని నువ్వు బైకు నడుపుతూ ఉంటే నాకే రెక్కలు వచ్చి లోకమంతా ఇంద్రధనుస్సులా మెరుస్తున్నట్లుంది. బా, చాలా టచ్చింగ్గా ఉందండి, భలే ఉంది అసలు. మొత్తానికి అసలు రెక్కలతో ఫాదర్, వా నాకు ఇప్పుడు ఈ సినిమా గుర్తొస్తుంది మన ఇరుముడి. సో జనకుల సత్యనారాయణమూర్తి, కవిత ఝరి, సాలాది ప్రసన్న కుమార్, ఉమా సోమేశ్వర శివాలయం సుందరపల్లి, హనుమంతు, సూర్య ప్రసాద్, లక్ష్మి ఆదిలక్ష్మి, తేజస్విని లారీ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాలా సత్యనారాయణమూర్తి గారు అండ్ ఫ్యామిలీ అద్భుతంగా రాసి పంపించారు. థ్యాంక్ యూ. అండ్ కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ ఇలా అంటున్నారు, రెక్కలుంటేనే కాదు ఎగరాలనే ఆశ ఉంటే చాలు. రెక్కలుంటే కాదు ఎగరాలనే ఆశ కూడా ఉండాలి. ఆకాశం కూడా మన అడుగుల కోసం ఎదురు చూస్తుంది. కలలకు రెక్కలు తొడిగి కోరికలకు దారులు చూపించి నిన్నటి ఓటమిని దాటి రేపటి విజయాన్ని చేరేవే రెక్కలు. గాలికి ఎదురైనా భయపడవు, తుఫాన్లు వచ్చినా ఆగవు. గాలి ఎదురైనా భయపడవు, తుఫాను వచ్చినా ఆగవు. మనసులో ధైర్యం ఉంటే ప్రతి కలకు రెక్కలే వస్తాయి. ఎగిరే వ్యక్తికి ఆకాశం ఎంత అందమో, కలలు కనే మనసుకు ఆశ అనే రెక్కలు అంత అందం. జీవితం అనే ఆకాశంలో మన కలలే మన రెక్కలు. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చరాజ్ పాలు, రెడ్డి విజయరామలయం అనేది చాలా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పంపిస్తున్నారు మా లిజనర్స్ అందరూ. అండ్ నెక్స్ట్ వీరేంద్ర గారిది చదివేశాం, ఇంకా చదివి మళ్ళీ కింద మీద అవుతున్నాయి అనమాట. సో కొంచెం చూసుకొని చదవాలి. నెక్స్ట్ పంపిస్తున్నారు మానాపురం రాజా చంద్రశేఖర్ గారు, బాబా మెట్ట, విజయనగరం నుంచి. ఏమంటున్నారంటే రెక్కలు అనే పదం మీద, రెక్కలు ఎగిరే సీతాకొక్క చిలుకలకే కాదు, రెక్కలు ఎగిరే సీతాకొక్క చిలుకలకే కాదు మనిషి మనసుకి ఉంటాయి. ఊహల్లోంచి ఊహల్లోకి, మౌనంలోంచి దృశ్యంలోకి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగరవచ్చు. రెక్కలు లేని జీవికి బతుకు నిర్బంధమే. స్వేచ్ఛను కోరుకునే స్వతంత్రాన్ని ఆస్వాదించే భాష ఈ రెక్కలకి ఉంటుంది. రెక్కలు ప్రయాణం శూన్యంలోంచి కాదు, రెక్కలు ప్రయాణం శూన్యంలోంచే కాదు, చూపుల్లోంచి కూడా ఆస్వాదించవచ్చు. రెక్కలుంటే ఓ భరోసా, జీవితాన్ని విశ్వసించే ధైర్యం అన్ని రెక్కల్లోనే ఉంటుంది. రెక్కలు ముక్కలు చేసుకొని కాయా కష్టంతో బతుకుల్ని వెళ్ళదీసే కార్మికులు, కర్తకులు, శ్రామికులు, శ్రమజీవులు అందరికీ రెక్కలు ఓ ఆక్సిజన్ లాంటివి. వీటి ఉనికి అనుభవించి అనుభూతించే వారికే తెలుస్తుంది వీటి విలువ అవసరం కూడా, వీటి విలువ వాటి అవసరం కూడా. అద్భుతంగా రాశారండి, ది బెస్ట్ ఈరోజు. మానాపురం రాజా చంద్రశేఖర్, బాబా మెట్ట, విజయనగరం. చాలా చాలా చాలా చాలా బాగుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెన్తో చక్కగా రాసి పెట్టారండి, వెరీ నైస్. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ. నిష్కా హనీ, వెరీ నైస్. రెక్కలుంటేనే ఎగురుతారా ఏంటి? రెక్కలుంటేనే ఎగురుతారా క్వశ్చన్ మార్క్. లేదు, రెక్కలు విప్పితేనే పక్షి కాదు. రెక్కలు ముడిచినా అది ఆకాశాన్ని కలగంటుంది, ఆకాశాన్నే కలగంటుంది. మనిషికి కూడా అంతే, ఎగరాలంటే రెక్కలు అక్కర్లేదండి, తగించే గుండె. అబ్బో, తెగించే గుండు ఉంటే చాలు. వావ్,
తెగించ

తెగింపు ఉండాలి, తెగించే గుండె ఉండాలి, అదే చాలు. పక్షికి రెక్కలు బరువు కాదు, నీకు నీ కలలు కూడా బరువు కాకూడదు. రెక్కలొచ్చినాక తల్లిదండ్రులు వదలకూడదు. ఇందాక మెసేజ్, రెక్కలు వచ్చినాక తల్లిదండ్రులను వదలకూడదు. ఈరోజు నువ్వు అలా చేస్తే రేపు నీ పిల్లలు రెక్కలు వచ్చాక అదే చేస్తారు. అందుకే అలా చేయవద్దంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాహ్ అని, షార్ట్ అండ్ స్వీట్, వెరీ క్యూట్ మెసేజ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అది. సో రెక్కలు అనే పదం మీద చాలా అద్భుతంగా స్వీట్ అండ్ క్యూట్గా మా లిజనర్స్ అందరూ మంచి మంచి భావాలు, మంచి మంచి కవిత్వాలు పెట్టేశారన్నమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తుంది మీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం బ్రెయిన్ బాస్ సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచండి. కంక్లూడ్ చేస్తుందా మీనాటి మా పదం మీ భావాన్ని. మనకు రెక్కలు ఉండాలి, రావాలి. అవి వచ్చాక, పెద్ద అయ్యాక, లైఫ్లో సెటిల్ అయ్యాక తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను అస్సలు మర్చిపోకూడదు అనేది మంచి మెసేజ్ కూడా మా లిజనర్స్ ఇచ్చారు. ఎప్పుడైతే నీ అందరి కోసం, అందరి కోసం ఈనాటి మా పదం మీ భావంలో చివరిగా ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చేతి నుంచి కొత్తగా కొత్తగా రెక్కలు వచ్చినట్టుగా

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:55. ఉద్యోగ వార్తలు వింటారు, చదువుతున్న వారు బీరాజు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7 అక్టోబర్లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు: లోయర్ డివిజనల్ క్లర్క్ LDC, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, DEO, DEO గ్రేడ్ A పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. SC ST లకు 5 ఏళ్ళు, OBC లకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: Tier 1, Tier 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, SC ST, దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించని అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు, ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 తేదీ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో NCVT గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ITI లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
0: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు, చదివిన వారు బీరాజు.

నిదానమే ప్రధానం. డ్రైవింగ్ చేసేటప్పుడు మనతో పాటు ఇతరులు కూడా మన పక్కన ప్రయాణం చేస్తారన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మొక్కలు పెంచుదాం, మొక్కలు నాటుదాం, పచ్చగా మన భూమి మనకి ఏమిస్తుందో తిరిగి అదే పొల్యూషన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది మనకి కలగకుండా, ప్రపంచానికి కలగకుండా, మనుషులకు కలగకుండా ఈ భూమిని పచ్చగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనందరం కూడా నిర్మించుకుందాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. డ్రైవ్ సేఫ్, సీట్ బెల్ట్ ధరించండి ఫోర్ వీలర్ నడిపేవాళ్ళు, హెల్మెట్ ధరించండి టూ వీలర్ నడిపేవాళ్ళు. స్టే ట్యూన్ టు 102 MHz FM రెయిన్బో సాగరిక. ఇదో ఆలరించే కెరటం, ఆలకించు, ఆనందించు.

0: అందరికీ పంచు.
1: ఆర్ఎస్.ఇన్ వెబ్సైట్ను సందర్శించగలరు.
2: ఉద్యోగ వార్తలు విన్నారు. కార్యక్రమం ఇప్పుడు చిత్ర గీతం విందాం. ఉగాది చిత్రం నుంచి ఉన్నికృష్ణన్, కెఎస్ చిత్ర పడిన పాఠం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Bulletin.
1: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
2: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నుముక అని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం ఓ భరోసా కల్పించాలన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్ను, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంతోమంది ఆడపిల్లలకు మహిళా కానిస్టేబుళ్లు స్పూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణా సమయం వారి జీవితానికి పునాదిలాంటిదని ఉద్ఘాటించారు. ఏ పనైనా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణ గ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులందరికీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ
1: నేను ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ, స్వర్ణవాడు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలి స్ట్రీమ్ లైన్ మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకుంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
0: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులు

0: అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవరుచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బిల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేరులు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు. దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డుని మా టీం కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు, మన దేశ ప్రధాన మంత్రి గారు మా టీం చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనేరులను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాద.
0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశః అస్వీకృతః. అద్యారభ్య ప్రారభ్యమాణః త్రిదివసీయః రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యవిరామః స్థగితః. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనాని షహీద్ భగత్ సింహః తస్య జయంత్యవసరే సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య పంచదశ దినాంకతః ప్రవర్తమానేషు ద్విసహస్రాధిక రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై, అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా చతుర్షు సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్ పేమెంట్ గేట్వే ఇత్యస్య 90% ప్రయోక్తారః అస్మాత్ శుల్కాత్ ముక్తాః ఏవ స్థాస్యంతి. ఇయం జనహిత యాచికా అధివక్తా అంజనదత్తేన ఉపస్థాపితా ఆసీత్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అద్యారభ్య ప్రారభ్యమాణా త్రిదివసీయా రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యవిరామ యోజన స్థగితీకృతా ఇతి ఉద్ఘోషితం. అయం నిర్ణయః భారతీయ బ్యాంక్ సంఘేన సహ సంవాదాత్ పరం గృహీతః. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారి సంఘేన సామాజిక సంచార పటలే న్యరూపీయత్ హ్యః రాత్రౌ ఐబిఏ అథ సప్త బ్యాంక్ సంఘానాం యూఎఫ్బియు ఇత్యస్య చ మధ్యే కార్యవిరామ సంబద్ధ విషయేషు సంపన్నాయాః మంత్రణాయాః అనంతరం ఏషః నిర్ణయః సంజాతః. పూర్వం యూఎఫ్బియు అన్యైశ్చ సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంఘైః సితంబర్ మాసస్య 28తః 30 దినాంకం యావత్ త్రిదివసీయస్య కార్యవిరామస్య ఆహ్వానం కృతం ఆసీత్. తేషాం ముఖ్యతయా యాచనాద్వయం ఆసీత్, సప్తాహే 5 కార్యప్రణాళ్యాః ప్రవర్తనం అథ చ కార్యసంపాదన సంబద్ధ ప్రోత్సాహన యోజనాయాః ప్రత్యాహారః. భారతేన అద్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. యేన ప్రహారేణ విశ్వస్య పురతః నరేంద్రమోదీ సర్వకారస్య ఆతంకవాద విరోధి నీతేః కశ్చన నూతనః ప్రభావకారి చ దృష్టాంతః ఉపస్థాపితః ఆసీత్. 16-2000 సితంబర్ మాసస్య 28-31 దినాంకయోః రాత్రౌ భారతీయ సేనయా పాక అధికృత జమ్మూ కాశ్మీరె నియంత్రణరేఖాయాః పారస్థితేషు ఆతంకవాదీనాం ప్రస్థాన కేంద్రేషు లక్ష్యకేంద్రితాః ప్రహారః విహితః. ఏతత్ సైన్యాభియానం తస్మిన్నేవ మాసే ఊరీ సైన్య శిబిరె సంజాతస్య ఆతంకి ఆక్రమణస్య ప్రత్యుత్తరం ఆసీత్, యస్మిన్ 21 భారతీయ సైనికాః వీరగతిం అవాప్నువన్. ఇయం వార్షికీ రాష్ట్రీయ సురక్షాతంత్రే విగత దశకే ఆగతానాం దృఢ పరివర్తనానాం ద్యోతికా వర్తతే. హ్యః ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రీ నరేంద్రమోదీ 16-2000 ఏతత్ అభియానం కీర్తిస్తంభాత్మకమితి న్యరూపయత్. సహ అవోచత్ యత్ అనేన అభియానేన నియంత్రణరేఖాయాః పారే సాహసిక అభియాన సంచాలనే భారతీయ సేనాయాః అద్వితీయం సామర్థ్యం విశ్వపటలే ప్రతిష్ఠాపితం.
2: 10 వర్ష పహలే 28-29 సితంబర్

0: अपडेट के लिए। अब मिलेंगे आपसे ठीक 7:30 पर, तब तक के लिए मुझे मोहम्मद शाहिद आजमी और विदुषी वत्स को इजाजत दीजिए, धन्यवाद।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇదొలరించే గెరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. సమయం 6:30 దాటి 35:30 వాణిజ్య ప్రకటన వింటారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆడియో బయట వింటారు.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: స్వచ్ఛత హీ సేవ, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత గురించి ఎంత అవేర్నెస్ మన అందరిలో తీసుకురావాలని ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో స్వచ్ఛత ఈ సేవల భాగంగా మనందరూ కూడా స్వచ్ఛతని పాటిస్తూ పరిశుభ్రంగా పరిసరాలు ఉంచుకోవాలంటూ మనకి ఒక వాయిస్ బయటైతే శానిటరీ ఇన్స్పెక్టర్ సన్యాసరావు గారు వారి సందేశాన్ని ఇస్తున్నారు. విందాం ఈనాటి స్వచ్ఛత హీ సేవలు.
5: ఆకాశవాణికి నమస్కారం అండి. నా పేరు జి సన్యాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. మా 91 వార్డులోని హౌస్ హోల్డ్ 6458 హౌస్ హోల్డ్ ఉన్నాయి సార్. హౌస్ హోల్డ్ దగ్గర ప్రతి ఏరియాల దగ్గర కూడా వాటర్కి ఇంద్రగోతులు, ఇంద్ర గుంతలు తవ్వుకొని వాటర్ని శుభ్రం పరిశుభ్రంగా వాడుకోవాలని అందరికీ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నామండి. ప్రతి వాటర్ ట్యాంక్ని కూడా శుభ్రంగా పరిశుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా వాడుకోమని ప్రజలకు కూడా అవగాహన చెప్తున్నాం సార్. అలాగే ప్రతిరోజు కూడా అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం సార్. వాటర్ని వేస్ట్ చేయకుండానా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఎలాగ వాడుకోవాలి అని కూడా చెప్పడం జరుగుతుంది సార్. మన జీవీఎంసీ తరఫున వాటర్లోని కాల్షియం అన్నీ ఉంటాయని, మొక్కలు కూడా పెంచుకోమని, ఆక్సిజన్ ప్రతి ఏరియాలో కూడా ప్రతి గాలి ప్రదేశాల్లోనే మొక్కలు పెంచుకుంటే ఆక్సిజన్ గాలి అన్ని ఇంట్లో అన్ని వస్తాయని చెప్పడం జరిగింది సార్. ఇంకా అన్ని ఏరియాలో కూడా ఇంట్లో గుంతలు, అలాగే ఈ వాటర్ని ఎలాగే నిల్వ చేసుకోవాలి అనే అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం సార్. ధన్యవాదము సార్. థ్యాంక్ యూ.

స్వచ్ఛత హీ సేవల భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ సన్యాసరావు గారి సందేశం విన్నారు. పరిశుభ్రంగా మన పరిసరాలను ఉంచుకుందాం, ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతమైన జీవనాన్ని జీవన విధానాన్ని మనం అలవరుచుకుందాం. మనం ఎప్పుడైతే క్లీన్గా నీట్గా టైడీగా ఉంటామో, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో, అందరికీ మంచి ఆరోగ్యం అందించే యూనో అందరికీ మంచి ఆరోగ్యకరమైన జీవితాలను, ఆరోగ్యకరమైన పరిసరాలను, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం మనకు ఉంటుందన్నమాట.

ఎఫ్ఎం రెయిన్బో సాగర్ కాగితాల నుంచి కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు అంటూ మిక్స్డ్ మస్తీలోకి ఎంటర్ అయిపోయాం. ఈనాటి మిక్స్డ్ మస్తీలో మా శ్రోతలు హ్యాపీగా కాల్ చేసి చక్కటి పాటలు పాడేయచ్చండి. పాటలు పాడేయడానికి మీకోసం నేను ఇస్తున్న మంచి

పదం అయితే ఉంది ఏంటంటే ఆర్నమెంట్స్. ఈనాటి మిక్సిడ్ మస్తీలో అంత్యాక్షరి ఆడేసుకుందాం, అంత్యాక్షరి పాడేసుకుందాం పాటలు. ఆర్నమెంట్స్ అంటే అందరికి తెలుసు. సో చెవి పైన పాపిడి బెల్ దగ్గర నుంచి చెవిలు ఉంటాయి, అంటే ఏమంటారు పట్టీలు అంటాం, గాజులు అంటాం. గాజులు పెద్దగా ఉంటాయి, ఇంక వడ్డాణాలు, పట్టీలు, చెవి ఏమంటారు

దాన్ని అనకూడదు కానీ మధ్యలోంచి కూడా ఇప్పుడు నీళ్ళు తాగే తెలుపులు. సో మధ్యలో పాట మధ్యలో ఆ ఆర్నమెంట్ ఆర్నమెంట్తో మీరు లిరిక్స్ స్టార్ట్ చేస్తే చాలు. ఆభరణాల మీద నీ చేతి గాజులు గల్లమన్నవే, లేదా గాజుల సవ్వడి ఏవో ఉంటాయి, గాజులతో పాటలు ఉన్నాయి, పట్టీలతో పాటలు ఉన్నాయి, పాపడి బిళ్ళలు, వడ్డాణాలు, ఇలాగ క్రియేటివ్గా ఆలోచించి మంచి పాటలు మా శ్రోతలు మా కోసం తీసుకొస్తున్నారు అంతే.

0: ఫస్ట్ లక్కీ కాల్ ఎవరు చూసేద్దాం మరి, అయ్యే ఆభరణం మీద పాడతారో. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నా పేరు శ్రీను టైల్డ్ సార్, పెద్దగది.
0: శ్రీను గారు
1: చాలా బాగున్నారు సార్? మీరు
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మీరు వచ్చినప్పటికే నా కాల్ తగులుతాను సార్.
0: లక్కీ లక్కీ, థ్యాంక్ యూ.
1: లక్కీ సార్, ఎన్టీఆర్ సాంగ్ అండి.
0: గాజులా?
1: గాజులే సార్.
0: అందుకోండి.
1: లబ్బరి గాజులు, లబ్బరి గాజులు,
0: లబ్బరి గాజులు తెచ్చానే,
1: రిబ్బన్ పువ్వులు, రిబ్బన్ పువ్వులు, రిబ్బన్ పువ్వులు తెచ్చాని అమ్మని. అంతే సార్.
0: అమ్మని అబ్బని థ్యాంక్ యూ అండి. నువ్వంటే పాడి పాడి. హలో,
2: గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి.
0: గోపి గారు, ఏ పాట
2: పాడమంటారా?
0: అస్సలు తగ్గేది.
2: గజ్జగల్లు మన్నదు,
0: గుండె జల్లు మన్నదు,
2: కట్టు తప్పుతున్నదు, గుట్టే చప్పుడైనదు, కట్టుకో తడి తమాషా.
0: థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, హలో. అయ్యో, టూ లైన్స్ ఉన్నాయి మనకి. 0891277244 లేదా 0891277288 కాల్ చేసేయండి, పాట పాడండి, స్టే ట్యూన్డ్.

0: మరి గాజులు పాట వినేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్.
0: నమస్తే, ఎలా ఉన్నారు
1: రాధా ప్రముఖ శ్రీకాకుళం,
0: రాధ గారు? చెప్పండి అమ్మా.
1: మీరు బాగున్నారా?
0: బాగున్నాను, బాగున్నాను.
1: వినాయకుడు విమర్శన అయింది కదా, నిన్న అరిసి అరిసి గొంతు కొద్ది పోయింది.
0: సూపర్, అలాగే ఉండాలి మరి, ఎంజాయ్. గణపతి బప్ప మోరియ.
1: అదే అదే, అందుకనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది టోను, అయినా పాడతాను. గాజులైతే తొడిగాడే నారాజు, ఇక కొంగులు

0: ఆహా ఎంత క్యూట్ గా పాడారమ్మా, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ,
1: గొంతు
0: నమస్తే, బాయ్
1: బాగా
0: బాయ్ బాయ్.
1: పట్టింది,
0: ఓకే,
1: అయినా ట్రై చేస్తాను.
0: తాగండి,
1: థ్యాంక్
0: రెండు
1: యూ.
0: తాగండి, తగ్గిపో. థ్యాంక్ యూ అమ్మా, నిజంగా బాగోపోయినా చేశారు. నెక్స్ట్ కాలర్ చూద్దాం ఈనాటి. నెక్స్ట్ మస్తిలో హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, నమస్తే, నమస్తే.
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి. ఓకే అండి, అయితే పాట పాడగలరు కదా?
0: డైరెక్ట్ అటాక్.

0: ఇంకా నడుము చూస్తే హంసనడక. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి పాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే.
1: ఓకే అండి.
0: నెక్స్ట్ కాలర్, హలో. హలో, గుడ్ ఈవినింగ్.
1: నమస్తే అండి.
0: నమస్తే
1: హాజీ హరీష్ గారు. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం మీకు కూడా. థ్యాంక్ యూ, చెప్పండి.
1: సత్యరెడ్డి పసలపూడి.
0: సత్యరెడ్డి గారు ఏ పాట?
1: మీరు ఏమనుకోకుండా
0: ఏమనుకుంటాను, భలే భలే.
1: రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు ఇచ్చారు, పాట వేశారు కదా,
0: అవునవును,
1: అదే పాడదాకున్నాను.
0: బాడేయండి,
1: ఇంకొక రాక ఇచ్చేద్దామని.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో
1: బాయ్
0: మచ్. బాయ్
1: అండి,
0: అండి, బాయ్ బాయ్
1: బాయ్.
0: బాయ్. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో,
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
2: హలో సార్, నమస్తే సార్.

0: నమస్తే అండి.
1: హరీష్ గారు నమస్తే, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం, శుభ సాయంత్రం చెప్పండి.
1: నా పేరు బండారు త్రిమూర్తి గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి.
0: అవును, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీ లైవ్ వింటున్నాం సార్.
0: ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: మీ వాయిస్ లోలో వస్తుంది సార్.
0: అవునా? యాప్ ఒకసారి రీస్టార్ట్ చేయండి.
1: మీ మీ వాయిస్ బాగా లోలో వస్తుంది, చాలా లోతుగా వస్తుంది అన్నమాట.
0: మీరు ఎక్కడ వింటున్నారు, ఎక్కడి నుంచి వింటున్నారు?
1: నేను యాప్ లో వింటున్నానండి.
0: అదే యాప్ లో ఒకసారి రీస్టార్ట్ చేసి సౌండ్ పెట్టుకోండి. యాప్ లో చాలా మంది అన్నారు ఈ విషయం, యాప్ లో స్లోగా వస్తుందని. నార్మల్ లో బాగానే వస్తుంది.
1: ఏంటన్నారండి సార్, ఒకసారి చెప్పరా?
0: అదే యాప్ లో తక్కువ వస్తుందని చాలా మంది చెప్పారండి.
1: అలాగే అండి, అంటే మళ్ళీ మమ్మల్ని రీసెట్ చేసుకోమంటారా?
0: అవునవునవును.
1: ఓకే సార్, మీకు బిలేటెడ్ గా వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.
1: అలాగే వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి రోజు నా పుట్టినరోజు జరిగింది.
0: బిలేటెడ్ హ్యాపీ బర్త్డే త్రిమూర్తులు గుప్త గారు.
1: స్వామివారి పుట్టినరోజు మర్నాడే కాబట్టి మా అక్కయ్య గారు, మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా డేట్ ప్రకారం కాకుండా స్వామివారు పుట్టినరోజు మన ఋషి పంచమి రోజు చెప్పుకోవడం మాకు ఆనవాయితే అండి.
0: ఓకే సార్, ఓకే సార్,
1: ఓకే సార్. ఇప్పుడు నేను రెండు ముక్కలు ఒక పాట పాడతాను మీకు.
0: త్వరగా త్వరగా.
1: మాపల్లిలో గోపాలుడు, ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహాదేవన్. నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడుతుంది, నేను దరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడుతుంది. నా పాట అంటే ఎటి మజాక, అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. జిమ్మికి జిమ్మికి జిమ్మాడి,
0: జిమ్మికి జిమ్మికి జిమ్మాడి,
1: జిమ్మికి జిమ్మికి జిమ్మాడి, మాడి.
0: వండర్ఫుల్, ఫెంటాస్టిక్ సాంగ్ అండి. థ్యాంక్ యూ త్రిమూర్తులు గౌతమ్ గారు. నమస్తే నమస్తే నమస్తే. నెక్స్ట్ కాలర్. హలో
2: హలో హరీష్ గారు.
0: హాయ్.
2: తొందరగా పాడేస్తాలేండి, కానీ ఎవరిలో టైం వేస్ట్ చేయను.
0: ఓకే.
2: నా పేరు అగ్రవతి రాజా, చిన్నంబారి వీధి.
0: ఓకే.
2: సరే, మంచి పాట పాడతానండి.
0: సరే అండి.
2: నాంపల్లి తీసిన కాడ
0: రాజానింగ,
2: రామారాజ్యం తీరం చూడు శివా శంభులింగ, అలింగ అల్లా రామారాజ్యం తీరు శివా శంభులింగ. నాంపల్లి తీసిన కాడ రాజానింగు రాజానింగ, రామారాజ్యం తీర్థం చూడు శివా శంభులింగ, అలింగ రామారాజ్యం తీర్థం చూడు శివా శంభులింగ.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నమస్తే. నెక్స్ట్ కాలర్. హలో
3: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్ సార్.
0: బాగున్నారా?
3: సూపర్ గా ఉన్నాను.
0: సుమలత గారు ఏ పాట పాడుతున్నారు?
3: ఎదురింటి పిన్ని గారు. బాగుపడ్డారు, గట కొనుక్కున్నారు,
0: మనకు. థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాల్ చూద్దాం, సమయం తక్కువ ఉంది కాబట్టి. హలో
1: హలో,
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. హ్యారీ పాటర్ గారు
0: బాగున్నారా?
1: బాగున్నానండి.
0: చెప్పండి.
1: ఆభరణాల మీద పాటలా?
0: అవునండి.
1: ఓకే, పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి ఉంది కదా,
0: అందుకోండి.
1: గజగల్ మన్నాదిరు
0: గుండె
1: వానజల్లు
0: జల్లు
1: మన్నాదిరు
0: మన్నాదిరా,
1: వానజల్లు మన్నాదిరు గుండె జల్లు మన్నాదిరు అంతే అండి.
0: హోలీ రంగీలా హోలీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో
2: హలో, నమస్తే.
0: నమస్తే, గుడ్ ఈవినింగ్, వనక్కం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. పాడండి పాడండి. హలో,
2: ఏ పాట పాడారండి?
0: మీకు ఏ పాట వస్తే పాట పాడండి, మేము వింటాం. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.

0: వాయిస్ బ్రేక్ అయిపోతుంది. చూద్దాం. ఎనీవే అందరు కూడా మంచిగా పాడారు. లాస్ట్ లకి కాలర్. హలో
1: హరీష్ బాబు గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: రెండు పదాలు పాడతాం సార్ ఒక పాటలోని.
0: తప్పకుండా.
1: బంగారు గాజులు తొడుగుకొని తిగలో అందాల జాజులు తురుగుకొని

0: పొంగిపోయేదు అంటే సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే సార్,
1: నమస్తే. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే, మీ పేరు?
2: బాగున్నారా? చాలా రోజులకి మళ్ళీ కలిసి.
1: బాగున్నాను. మన్మథరావు గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను.
1: ఏ పాట పాడుతున్నారు?
2: బాగున్నారు కదా?
1: బాగున్నాను సార్, థ్యాంక్ యూ.
2: ఏంటి డాక్టర్బాబులో ఉంది, జయలలిత గారు ఉంది, చౌహాన్ గారు. అదే ఓ పాట చేయండి. పాట
1: తప్పకుండా తప్పకుండా పాడండి.
2: గాజులైతే తొడిగాడు నారాజు, నమోజులన్ని తీరేది ఏ రోజు, చెయ్య పట్టుకున్నాడు నారాజు, ఇక చెంగు ముడులు వేయాలి ఏ రోజు. థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అండి, బాయ్, నమస్తే. అదరు కొట్టి సార్, లేదా అందరూ గాజు ఒక పిల్లతో కంక్లూడ్ చేద్దాం. గాజు ఒక పిల్ల
3: వెంకటేష్ ఇలా అయ్యారు. అదే అలా కొట్ట

ఆకాశవాణి చెప్పండి కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సమయం 7 గంటలు దాటి 2 నిమిషాలు కావస్తుంది. నేటి ప్రసారాల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటారు. 7 గంటల 30 నిమిషాలకు అవర్లీ అప్డేట్స్, 20వ ఎడిషన్ ఆసియా క్రీడలు 2026 జపాన్ నుండి తాజా సమాచారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి అనంతరం తెలుగులో పాటలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. నేడు కార్యక్రమాల్లో రాత్రి 8 గంటలకు దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో మెలోడీ పాటలు వింటారు. నేటి కార్యక్రమాల్లో రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ ఎన్ఆర్ఐ మ్యారేజ్ ఇష్యూస్ విత్ డాక్టర్ వి రాజలక్ష్మి, ఇంటర్వ్యూయర్ శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి. నేటి కార్యక్రమాల్లో రాత్రి 19 గంటలకు డైలీ అప్డేట్, 20వ ఎడిషన్ ఆసియా క్రీడలు 2026 జపాన్ నుంచి ఢిల్లీ నుంచి డే రౌండప్ ఉంటుంది. అనంతరం ఆపాత మధురాలు ఉంటాయి. నేటి కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఆకాశవాణి చేపటి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి

డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. వార్తలోని వివరాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్, ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెము కాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్,
బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం

ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్ శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్చమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హెమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనూ శర్మ మాట్లాడుతూ, విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: అవర్లీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.
2: వెల్కమ్ బ్యాక్ to the Asian Games update. I'm Vidushi Vats with Mohammed Shahid Azmi. The day at the games today has just ended.

0: अब कल का दिन जब नया शुरू होगा वहां देखना होगा भारत किस तरह का प्रदर्शन करता है। लेकिन आज की अंतिम अपडेट में यह बताते हुए आज रात 10 बजे विशेष हमारी रिपोर्ट जरूर सुनिएगा जो एशियन गेम्स पर आधारित है। फिलहाल मुझे मोहम्मद शाहिद आजमी और विदुषी वत्स को कहते हुए अनुमति दीजिए, कल सुबह ठीक 9:30 पर आपसे मुलाकात होगी। धन्यवाद।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: మీరింతవరకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం విన్నారు. తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నువ్వేలే నువ్వేలే దేవుడు చేసిన మనుషుల చేత నుంచి పాట విందాం.

0: ఆకాశవాణి చాపటి కేంద్రం మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ అనంతరం దార్శనిక్ భారత్ వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వం

0: ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పిఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పిఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పిఎం అభిమ్ అంటే ఏంటి?
1: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని, అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు వితిన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు, అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా, వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో, ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి అందరికీ, ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ని, స్కీమ్ని తీసుకొచ్చారు.
0: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?

0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 lakhs కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, ఎనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్, డాక్టర్ మాధురి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్ దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 crore దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 crore వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 crore భాగంగానే మనకు G+2 అనేది అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగా 3 floors మాకు ఈ ఒక్క సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 square meters ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 square meters ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 types ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు

0: వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని యెల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ని సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి, అప్పుడు ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మన క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, MCH మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్, టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది. అదనంగా మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ

ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్దతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి.

అయి ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో PGS ఇండియా నేచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్టాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా ఏపీఎంసీ మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1,656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. FPOల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలంగట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే AI టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా AI సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే
తక్కువ రిస్క్తో కూడిన పద్ధతులు

0: వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో, ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా, సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50 నుంచి 80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్, నీటి పొదుపు, ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్ స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా, స్థిరంగా, లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాటలు వింటారు.

విశాఖపట్నం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో జాతీయ వార్తలు వింటారు తెలుగులో విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ది, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది.

0: వార్తల వివరాలు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్ సే ఇన్ ద వరల్డ్. టోటల్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ పర్ డే ఐ థింక్ ఇస్ అబౌట్ 104 మిలియన్ బ్యారెల్స్. ద వరల్డ్ ఇస్ ఓన్లీ యూటిలైజింగ్ 94, సో దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్. ఆప్ 2014 కా దామ్ దేఖ్ లో, 2021 కా దామ్ దేఖ్ లో, 2026 కా దామ్ దేఖ్ లో, ఆర్ 1,07,000, 1,07,000 రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఇన్ ద కంట్రీ. ఏక్ జగ డ్రై అవుట్ నీ హువా.
0: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ది కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు $500,000 ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్షయానం, అంకుర సంస్థలు నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్, ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ 2 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను

0: దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
1: रबी हो या खरीफ हो दोनों फसलें हमारे लिए बहुत महत्वपूर्ण है. इन कॉन्फ्रेंस में हम पूरी प्लानिंग करते हैं और प्लानिंग इसलिए महत्वपूर्ण है कि कहां कम बारिश हुई है, कहां ज्यादा बारिश हुई है, उपलब्ध संसाधन जल जैसे हमारे पास कितने हैं, मिट्टी में नमी कितनी है और इन परिस्थितियों में कहां कौन सी किस्म ज्यादा उपयोगी रहेगी. इसमें हम दलहन मिशन, तिलहन मिशन, प्राकृतिक खेती, विविधीकरण, डाइवर्सिफिकेशन जिसमें गेहूं के अलावा बाकी फसलों पर भी ध्यान, तो सब चीजों पर विस्तृत और व्यापक चर्चा करेंगे.
0: దేశ ప్రగతి అభివృద్దికి విద్యార్థులు దోహదపడాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్టపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్టపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్టపతి మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యూరీ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పథకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పథకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పథకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పథకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉష నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పథకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేటు కారణంగా సెమీఫైనల్స్కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్బాతర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో 2 దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హునూ ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ది, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. పిల్ల జమీందార్ చేతి నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట. గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం వి సెల్వగణేష్.

మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సపోజ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓకే సాటిస్ఫాక్టరీ, బట్ యు నో ఇన్ ఆర్డర్ టు గ్రాంట్ డైవోర్స్ దేర్ మస్ట్ బి సమ్ బేసిస్, సమ్ గ్రౌండ్ ఆన్ విచ్ డైవోర్స్ వుడ్ బి గ్రాంటెడ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు వింటారు. ముందుగా పెళ్లి రోజు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ పి సుశీల పాడిన పాట.

తర్వాత వినండి వివాహ బంధం చితి నుంచి శ్రీనివాస చక్రవర్తి పి సుశీల పాడిన పాట. వేటూరి గీతం, సంగీతం కె చక్రవర్తి.

0: Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan said the governments of Maharashtra and Karnataka have declared drought in large parts of their states. He said a central team will be sent to Karnataka on 3rd October to assess the drought situation. The Agriculture and Farmers Welfare Minister today addressed the National Agricultural Conference Rabi Campaign 2026 in the national capital today. He called upon states to complete preparations for the Rabi season through coordinated planning, scientific assessment and close field level monitoring. India continued its impressive medal-winning run at the Asian Games in Aichi, Nagoya, Japan today with athletes making their mark across shooting, cricket, kurash and boxing. The country added 8 more medals to its tally while the men's cricket team advanced to the semifinals. In athletics, India secured a double podium finish in the men's javelin throw with Yashveer Singh clinching silver and Rohit Yadav bagging the bronze medal. Commonwealth Games bronze medalist Yashveer Singh delivered a personal best of 85.72 meters to secure the silver. India's Rohit Yadav completed the podium with an effort of 84.35 meters. Sri Shankar Murli clinched the silver medal in the men's long jump, recording a best effort of 8.07 meters defending his silver at the previous games. Athlete Gulbir Singh won his second silver medal at the ongoing games, finishing runner-up in the men's 1,500-meter event. In shooting, Isha Singh won the silver medal in the women's 25-meter pistol individual event. Paril Chaudhary won her second bronze medal at the games, clocking 15 minutes 14.61 seconds in the women's 5,000-meter event. Athlete Vidya Ramraj bagged bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India also secured a bronze medal in kurash with Pinky Balhara finishing third in the women's under 78 kilogram category. In women's boxing, Olympic medalist Lovlina Borgohain and Priya Ghangas have assured India of 2 more medals. India currently 12th in the Asian Games medal standings. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భద్రాచల రామదాసు విరచిత సుప్రభాతం, ఇంకా నరసింహాచారి కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యత డాక్టర్ పీకే జయలక్ష్మి. పొలం పనులలో 6:30 నేల ఆచ్ఛాదన ఆవశ్యకత వివరాలు వింటారు. 7:15 ఉదయ సమయంలో నేటి మాట, ఆ తర్వాత పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికొప్పల సూర్యారావు గారి ప్రసంగం. ఆ తర్వాత భక్తి సంగీతంలో శ్రీమతి దశక శ్రీదేవి పాడిన భక్తి గీతాలు వింటారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం డాక్టర్ నూకల చినసత్యనారాయణ గానం ప్రసారమవుతుంది. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కే రాణి. 11:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం. 12:40 సంధ్యారాగం వైద్యాధికుల కార్యక్రమంలో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపి రంగనాయకులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హృదయానికి మేలు చేసే అలవాట్లు అనే అంశం ఆధారిత కార్యక్రమం ఉంటారు. 2:30 రంగస్థలి శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర శ్రీమతి కె రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరం. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా మహిళా రైతులు శ్రీమతి బీశెట్టి దేవి, అలాగే రైతు మహిళలకు సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 రాత్రి 9:30 స్వరమాలిక. 10:00 ఏషియన్ గేమ్స్పై డైరీ అప్డేట్స్ వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమానికి కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతంలో అందజేసిన వివరాలు.

ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరుల మధ్య గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్. 9.3 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా 27.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘాయితం ఉంటుంది. 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లు పడే అవకాశం రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ఆంధ్రతీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల పాటు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రతీర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో, ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రాబో 3 రోజుల పాటు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపట్టకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్పై ప్రభాత ప్రసారం 5:51 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.